శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల ఈరోజు 4వ తేదీ గురువారం. వివిధ భారతి నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 50 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయం ఉండేలా చూడాలని, తద్వారా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆ సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ సచివాలయంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్టంలోని కృష్ణా గోదావరి డెల్టా బేసిన్లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురూ చర్చించారు. రష్యా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ సెంటర్ను నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థలు మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇది రవాణా నెట్వర్క్ నిర్వహణ, డిజిటలైజేషన్, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ కలిగి ఉందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్దం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. తోతాపురి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మామిడి కొనుగోలు, గుజ్జు, ప్రాసెసింగ్ తదితర అంశాలపై నిన్న ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్టవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20 వరకు యోగాంధ్ర 2026 కార్యక్రమాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణానదిపై ఉన్న రహదారి బైపాస్ బ్రిడ్జిపై 25

వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కూలంకుషంగా చర్చించడానికి ఒడిశాలోని పూరి వేదికగా బ్రిక్స్ దేశాల సమ్మేళనం నిన్న ప్రారంభమైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాముల గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారని మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన

0: జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్యమాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్టంలోని 6 జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా, హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ, పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: విశాఖపట్నం 1400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడను కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్ వచ్చేందుకు మనకు 1.5-2 ఇయర్స్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు CMRF కానివ్వండి, NOC కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్

సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
7: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
6: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
7: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
6: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 వరకు విని ఆనందించండి.
7: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
8: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
8: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
8: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ at 7:15.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
7: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది వివిధ భారతి స్టూడియోస్ లో సమయం. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో రెండు రోజుల పాటు జరిగే రెండవ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి రెండు రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. ఐదు రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో రెండు రోజుల పాటు రెండవ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.4

0: బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
1: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का, वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है. और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్ లావో PDR మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
2: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని WHO చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర

0: ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్టలలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 31వ శ్లోకం. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ

పార్థ, ఓ అర్జున, కార్యం చేయదగి ఉన్న ధర్మం చ, ధర్మమును మరియు అకార్యం ఏవచ, చేయకూడనే కూడనిదైన అధర్మం, శాస్త్రనిషిద్ధమైన అధర్మాన్ని యయా ఏ బుద్ధిచేత, అయథావత్ అనిశ్చితంగా, ప్రజానాతి ఏ మానవుడైతే తెలుసుకుంటున్నాడో, సా అట్టి బుద్ధి, బుద్ధి లేదా అంతఃకరణము, రాజసి రజోగుణ ప్రధానమైనది, యయా ధర్మమధర్మంచ కార్యం చ కార్యమేవచ.

అర్జున, ఇది నాకిప్పుడు కర్తవ్యం. ఎందుకంటే శాస్త్రం చెప్పిన ధర్మం ఇదే. ఇది నేనిప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇది శాస్త్రం నిషేధించిన అధర్మం అనే విషయంలో ఏ బుద్ధి మనిషికి ఎప్పటికప్పుడు సందేహాన్నే గాని సరైన నిశ్చయాన్ని కలిగించదో అది రాజస బుద్ధి. ఏ బుద్ధి తెలుసుకుంటుందో అది సాత్వికం అన్నారు. ఈ శ్లోకంలో ఏ బుద్ధి మనిషికి సందేహాన్ని కలిగిస్తుందో అది రాజసం అంటున్నారు. అంటే తెలుసుకొనుట అనే క్రియకు బుద్ధే కర్త అని మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. తెలుసుకునేవాడు మనిషి అని, బుద్ధి అతనికి సాధనమని రెండవ శ్లోకంలో చెబుతున్నారు. ఇది విరుద్ధం కాదు. ఎందుకంటే బుద్ధిహి వేత్తి, బుద్ధి తెలుసుకుంటోంది అని కనిపిస్తున్నా అక్కడ కూడా బుద్ధి ద్వారా మనిషి తెలుసుకుంటున్నాడు అనే తాత్పర్యాన్నే మనం గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే చేతనుడైన జీవుడే తెలుసుకునేవాడవుతాడు. జడమైన బుద్ధి ఎప్పటికైనా పనిముట్టే, అంటే కరణమే. కనుక మొదటి శ్లోకంలో ఉండే ప్రథమా విభక్తిని కూడా వ్యాకరణ సూత్రాల ద్వారా సవరణ చేసి బుద్ధి సాధనము అనే రీతిలోనే అర్థం చెప్పుకోవాలి. రాజస బుద్ధి విషయంలో బంధమోక్షాల ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ బుద్ధికి ధర్మాధర్మాలను మించి తత్వ విషయాలను గురించి ఆలోచించే ప్రవృత్తి గాని సామర్థ్యం గాని ఉండవు. యయా ధర్మమధర్మంచ కార్యం చ కార్యమేవచ.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతిల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ, కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ, మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. ఏది ఏమైనా బాస్, ఈరోజు మామూలు రోజు కాదు, అందులోనూ మ్యాజికల్ గా, మ్యూజికల్ గా ఇలా అన్ని జామ్ ప్యాక్ చేసి ఒక సప్తస్వరాల ఆనందాన్ని సమ్మిళితం చేసి అందించేటువంటి ఒక అందమైన రోజు. అందుకే కొన్ని ఆనందాలు మనం అనుకున్నప్పుడు రావు, ఇంకొన్ని అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఠకామనొచ్చేస్తాయి. అలాంటప్పుడు అవి స్వీకరించాలా లేదా అనే ఆలోచనలో మన మనసు ఊగిసలాడుతుంది కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆనందమా, బాధ లేదా ఏదన్నా ఎక్స్పెక్టేషనా అనేది కాదు, నువ్వు సిద్ధంగా ఉన్నావా దాన్ని స్వీకరించేందుకు అనేది మాత్రమే ఇక్కడ చాలా ముఖ్యమైంది. ఎనీ టైమ్, ఎనీ డే, ఎనీ సెకండ్, ఎనీ ప్లేస్ ఏదైనా జరగచ్చు, అవునా? భవిష్యత్ అనేది మన చేతుల్లో లేదు, కానీ ఈ క్షణం, ఈ నిమిషం మీ చేతుల్లో ఉంది కదా. సో ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా నీకు వచ్చిన దాంతో సంతృప్తి చెందు, ఇంకా నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించు. అండ్ గెట్ రెడీ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ రెడీ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఒక మంచి గిఫ్ట్ ని గాని అన్లాక్ చేయాలి అంటే తప్పకుండా నువ్వు అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలి. అంతేగాని నాకు 60 ఇయర్స్ కి సక్సెస్ వస్తే నేను తీసుకోను, 30 ఇయర్స్ కే సక్సెస్ వస్తే తీసుకుంటాను, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మధ్య లైఫ్ ఎక్కువసేపు నడవదు బాస్. క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి, కానీ సక్సెస్ విషయంలో చిన్నపాటి శ్రద్ధ, స్ట్రాటజీ అండ్ థాట్ ప్రాసెస్ కూడా పాజిటివ్ గా ఉండాలి. అప్పుడే లైఫ్ చాలా బ్రైట్ గా ఉంటుంది విత్ ఫ్లయింగ్ కలర్స్ బాస్.

బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్ మీ జయస్వితో. 7:30 దాటి 10 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం అన్నమాట. అసలు గత 2 నెలలుగా మన విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయి బాస్? నాట్ జస్ట్ విజయవాడ, కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇంకా చాలా ప్లేసెస్ లో ఎండ మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉందన్నమాట. ప్రతిసారి కూడా మనం ఇదే మాట అనుకుంటూ ఉంటాం, ప్రతి సమ్మర్ సీజన్ కూడా, అబ్బా ఈసారి ఎండలు మాబోయ్ ఇంటి ఇంతలాగా ఉన్నాయి అని అంటూ ఉంటాం, అవునా? కానీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించారా, పోనీ ఆలోచించారా? పంచభూతాలు అనేవి అన్నిటికీ సమానమే కదా, ఈ యొక్క ప్రకృతి అన్నిటికీ సమానంగానే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలి అంటే వాతావరణం విషయంలో ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది, కానీ కొన్ని ప్లేసెస్ లో టెంపరేచర్ అనేది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక చోట వానపడి, ఇంకో చోట పడక, ఇంకో చోట మేఘావృత్తమై, ఒక చోట అసలు వీటికి సంబంధం లేకుండా నేను ఇలానే ఉంటా, నేను నాలానే ఉంటా అనేటువంటి సూర్యదేవుడు, రైట్? సో ఇలాంటి క్లైమేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం. కానీ నగరాల కంటే గ్రామాలలో ఎక్కువ వేడి ఉండకుండా చాలా తక్కువగా ఉంటుంది. నగరాల కంటే గ్రామాలలో ఎక్కువ వేడిగా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ చక్కగా ఆనందంగా స్వచ్ఛమైనటువంటి పైరగాలి పీల్చుకున్న ఆనందం కలుగుతుంది, అవునా? కానీ కంపేర్డ్ టు సిటీస్ చాలా వేడిగా ఉంటుంది. ఎందుకబ్బా ఈ యొక్క ఫ్లక్చుయేషన్ దేనికి సంబంధించింది అంటే తెలుసుకుందాం, దాని గురించి కూడా తెలుసుకుందాం ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ కోసం. సో అంటిల్ దెన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జయస్వితో.

హాసిని, వాట్ ఎ బ్యూటిఫుల్ మూవీ కదా. ఏదైనా ఈ పాట మార్నింగ్ మార్నింగ్ వింటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. సో బొమ్మరిల్లు మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కాఫీ టైమ్ మీజేఎస్పీతో మాట్లాడుకుంటున్నాం కదా ఎండల గురించి. ముఖ్యంగా గ్రామాలలో టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ నగరాల్లో ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలన్నీ కూడా గ్రామాల కంటే 3 నుంచి 7 డిగ్రీలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. దానికి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని చెప్పి శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా దీని వెనక ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అండ్ మనం కూడా బాధ్యత వహించి కొంచెం ఆచితూచి అడుగేయాల్సిన అంశాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దేనికి సంబంధించి? పేరులోనే 50% మనకు అర్థమైపోతుంది. నగరాలు అనగానే కాంక్రీట్ జంగల్స్ అంతే కదా. ఎక్కడ చూసినా ఎత్తైనటువంటి భవనాలు, తక్కువ చెట్లు, ఎక్కువ వాహనాలు, రద్దీ, ఇవన్నీ కూడా ఈ యొక్క హీట్ ఎఫెక్ట్ కి ప్రధానమైనటువంటి కారణాలు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో ఇవన్నీ కూడా నిల్వ చేసుకున్నటువంటి ఆ హీట్ దాన్ని మళ్ళా రీప్రొడ్యూస్ చేస్తూ బయటికి వదిలేటప్పుడు ఆ యొక్క ఎక్కడైతే మనకి ఈ యొక్క నగరాల్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్స్ అండ్ ఈ భవనాలు, వాటికి సంబంధించినటువంటి వెహికల్స్, పొల్యూషన్, లైట్స్, వీటన్నిటి వల్ల కార్బన్ ఉద్గారాలు చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కానీ దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికని వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించారు. మరి దీనికి సంబంధించి ఆ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటి, దీనికి పరిష్కారం ఉందా, దీన్ని మనం సాల్వ్ చేయగలవా, చేద్దాం చూద్దాం. అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వస్తుంది, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కి సంబంధించి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు కాఫీ టైమ్. మీ జేస్వితో మాట్లాడుకుంటున్నాం కదా, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. మరి దీనికి సంబంధించి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నివేదిక అందించారు. ఇంతకీ ఈ నివేదిక ప్రకారం తేలినటువంటి ప్రధానమైనటువంటి కారణం విద్యుత్ వినియోగం అన్నమాట. నగరాలలో ఎక్కువగా విద్యుత్ ని వినియోగిస్తారు, అండ్ దాంతో పాటుగా ఏసీ, రెఫ్రిజిరేటర్స్ వీటి వినియోగం వల్ల కూడా కార్బన్ ఉద్గారాలు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అండ్ సిఎఫ్సి, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇవి రిలీజ్ అయ్యి ప్రకృతికి హానికరమే, కానీ ఏం చేస్తాం, వేడిగాలి వీచినప్పుడు ఇవన్నీ కూడా ఈ గాల్లో వదిలినటువంటి ఈ సిఎఫ్సి మాలిక్యూల్స్ అవన్నీ కలిసిపోయి ఇంకా ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మన ప్రాణవాయువు, ఆయువు ఈ రెండూ కూడా సమ్మిళితమయ్యి ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా శ్వాసకోశతో ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దవాళ్లకి, చిన్న పిల్లలకి, అలాగే బయట పనిచేసేటువంటి కార్మికులకి, ఇలా అందరికీ కూడా ఎంతో కొంత ఈ యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతమవుతూ ఉంటారు. మనకి తెలియకుండానే మనకి సంతోషంగా ఆనందంగా చల్లగా ఉంది, ఎంతో బాగుంది అని చెప్పి ఆర్టిఫిషియల్ కూల్నెస్ ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ నిజానికి నేచురల్ గా వచ్చేటువంటి ఆ చల్లదనం పంచిన ఆనందం, ఆరోగ్యం ఆర్టిఫిషియల్ గా మనం అమర్చుకున్న దానికి ఉండదు. కానీ వీటన్నింటినీ ఆలోచిస్తూ మన పళ్ళని ఆపేసుకోలేం కదా. ఇప్పుడున్నటువంటి పరిగెత్తేటువంటి ప్రపంచం

ప్రపంచంలో న్యాచురల్ రెమెడీస్ గురించి ఆలోచిస్తే చాలా టైం పడుతుంది, కానీ ఈ న్యాచురల్ రెమెడీని ఆలోచిస్తూనే కొంచెం మన పురోగతిని స్పీడప్ చేసేటువంటి మార్గాలు పరిశోధనలకి దారితీశాయి. మరి అలా దారితీసి ఈ యొక్క అర్బన్ హీట్ ఎఫెక్ట్ దీనికి ఏదైనా పరిష్కారం కనుగొన్నారా? కనుగొన్నారు. మరి ఏంటా పరిష్కారం, దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అండ్ 7:45 AM కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మరిన్ని విషయాలు అందిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు కాఫీ టైమ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాన్, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 కే ఆవేదన 10 నవంబర్ సే 9 దిసంబర్ తక్ ఖులే హై. అధిక జానకారీ కే లియే విజిట్ కరే careerairforce.gov.in యా afcat.edcil.go.in పర్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

డీకే బోస్ మూవీ నుంచి హరిచరణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్ మీ జేఎస్వితో. వెల్, మరి ఈ యొక్క అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ దీన్ని తగ్గించడానికి మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అందించిన నివేదికని చాలా పరిశోధించి శాస్త్రవేత్తలు ఒక మంచి పరిష్కారాన్ని కనుగొన్నారు. కానీ ఈ పరిష్కారం ఎవరో ఒకళ్ళో ఇద్దరో అమలు పరిస్తే సరిపోదు. ఉన్న వాళ్లలో మినిమం 50% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద సిటీస్ వీటిని గనక అమలు పరిచినట్లయితే నిజంగా చాలా గొప్ప మార్పు అయితే వస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముల్లుని ముల్లుతోనే తీయాలి అనేటువంటి మాటలు ఎంత సుపరిచితమో ఈ అర్బన్ డిజైన్, ఈ అర్బన్ హీట్ లైట్ ఐలాండ్ ఎఫెక్ట్ ని అర్బన్ డిజైన్ లోనే మనం పరిష్కరించవచ్చు. ఎలాగా అంటే, చాలా మటుకు మనకి ఆఫీసెస్ కానీ ఇలాంటి ప్రమిసెస్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ గార్డెన్స్, వీటిని నిర్మించడం, రూఫ్ టాప్ గార్డెన్స్ ని నిర్మించడం ద్వారా ఎంతో మార్పు వస్తుంది. సో ఈ రిలీజ్ అయినటువంటి ఈ కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా మొక్కలు ఇన్హేల్ చేసుకుని నెక్స్ట్ మనకి మంచి ఆర్గని ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసేటువంటి మంచి వాయువుని అందిస్తాయి. వాటితో పాటుగా కూల్నెస్ ఇచ్చేటువంటి పెయింటింగ్స్, ఇప్పుడున్నటువంటి చాలా మటుకు పెయింటింగ్స్ లో అధునాతన పరిశోధనల ద్వారా చల్లదనాన్ని అందిస్తూ ఎక్కువ కాలం మన్నిక ఉండేటువంటి అలాంటి పెయింటింగ్స్ ని యూజ్ చేయటం, చిన్నపాటి అర్బన్ ఫారెస్ట్ లుక్ ని తీసుకురావటం. ఒకవేళ ఆఫీస్ లో మనం చేసేటువంటి మాన్యువల్ వర్క్ కన్నా టెక్నాలజికల్ వర్క్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ ఆక్సిజన్ ఎమిట్ చేసేటువంటి మొక్కలని తీసుకురావటం, అండ్ గుబురుగా ఉన్నటువంటి మంచి మంచి మొక్కలని, ఎక్కువ గాలినిచ్చేటువంటివి, స్వచ్ఛమైనటువంటి గాలిని అందించేటువంటి ప్లాంట్స్ ని ఇలాగ మనం పెట్టినట్లయితే టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ గా కూల్ బాబు కూల్ అని అనిపిస్తుంది. అండ్ ఇది నేచురల్ కూల్నెస్ కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండవు. తద్వారా గణనీయంగా ఈ మార్పు అన్ని చోట్ల వ్యాప్తి చెంది మన భవిత ఎంత స్మార్ట్ గా ఉంటుందా అని అనుకుంటాం. కానీ ఆ స్మార్ట్నెస్ తో పాటు మన లైఫ్ కూడా చాలా కూల్ గా ఉండేలాగా మనం చూసుకోవాలి. అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్, హెల్త్ ఈజ్ వెల్త్ బాస్. ఆరోగ్యం లేనిది ఏదైనా సాధించగలవా? చుట్టూ ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, నీకు ఆరోగ్యంగా లేకపోతే మాత్రం అది శూన్యంతో సమానం. అందుకనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఎంతో కష్టపడి సంపాదించిన వాటన్నింటినీ కూడా మన కుటుంబం కోసం స్పెండ్ చేసే సమయాన్ని ఆరోగ్యవంతంగా ఆనందించాలి. భవిష్యత్ తరాల వాళ్లకు ఒక స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని అందించాలి అంటే ఇలాంటి అర్బన్ డిజైన్ లో ఈ రూఫ్ టాప్ గార్డెన్స్ కానివ్వండి, కూల్ పెయింటింగ్స్ కానివ్వండి, అలాగే అర్బన్ ఫారెస్ట్, ఇలా చిన్న చిన్నగా మొక్కలని ఎక్కువగా పెంపొందించడం ద్వారా ఈ యొక్క హీట్ ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు అన్నమాట. సో ఆటోమేటిక్ గా ఈ యొక్క అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది తగ్గుముఖం పడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. సో అందుకని ఈ యొక్క నివేదికని ఎంతగానో పరీక్షించి అన్ని కార్పొరేట్ అండ్ మనకి తెలిసినటువంటి ఆఫీసెస్ ప్రెమిసెస్ అన్నిట్లో కూడా ఈ గార్డెనింగ్ అనేది పెంపొందిస్తున్నారు. సో దాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ రీసెర్చ్ అన్నమాట.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. ఏలూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో నిన్న పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల మట్టాలు పెంచేందుకు జలధార జలహారతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయ మండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు జగన్ పేర్కొన్నారు. ఈ రోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం

0: ఏ నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
7: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
8: పిచ్లే 6 వర్షో మే పీఎం స్వనిధి యోజనా కే తహత్ 75 లాఖ్ సే జ్యాదా స్ట్రీట్ వెండర్స్ కో 17,800 కరోడ్ రూపాయ సే అధిక కే లోన్ దియే గయే హై. సాథ హీ బ్యాజ్ సబ్సిడీ ఔర్ డిజిటల్ లేన్ దేన్ పర్ క్యాష్ బ్యాక్ కే రూప్ మే లగ్భగ్ 800 కరోడ్ రూపాయ కీ సహాయతా భీ ప్రదాన్ కీ గయీ హై. ఆజ్ దేశ్ భర్ కే స్ట్రీట్ వెండర్స్, జిన్ మే కరీబ్ 46% మహిళాయే హై, అప్నే వ్యాపార్ కో నయీ ఊంచాయియో తక్ లే జా రహే హై. పీఎం స్వనిధి కే 6 సాల్ ఉత్సాహ, సమ్మాన్, స్వాభిమాన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
4: పిచ్లే 6 వర్షో మే పీఎం స్వనిధి యోజనా కే తహత్ 75 లాఖ్ సే జ్యాదా స్ట్రీట్ వెండర్స్ కో 17,800 కరోడ్ రూపాయే సే అధిక కే లోన్ దియే గయే హై. సాథ్ హీ బ్యాజ్ సబ్సిడీ ఔర్ డిజిటల్ లేన్ దేన్ పర్ క్యాష్ బ్యాక్ కే రూప్ మే లగ్భగ్ 800 కరోడ్ రూపాయ్ కీ సహాయతా భీ ప్రదాన్ కీ గయీ హై. ఆజ్ దేశ్ భర్ కే స్ట్రీట్ వెండర్స్, జిన్ మే కరీబ్ 46% మహిళాయే హై, అప్నే వ్యాపార్ కో నయీ ఊంచాయియో తక్ లే జా రహే హై. పీఎం స్వనిధి కే 6 సాల్, ఉత్సాహ, సమ్మాన్, స్వాభిమాన్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 8:13 దాటి అలా అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైమ్. అండ్ ఎస్, మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏ స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, కానీ అంతకన్నా ముందు గోల్డ్ అప్డేట్స్ వాటి గురించి మాట్లాడదాం. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 15,621 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 14,319 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 11,716 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. అండ్ వాట్ ఎవర్, ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నేను మీతో షేర్ చేసుకోబోయే ముందు ఒక మంచి పాట అయితే మీకోసం ప్లే చేస్తాను. సో వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

Jyoti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. వెల్, మరి పెట్రోల్ మార్కెట్ ఎలా ఉంది, డీజిల్ మార్కెట్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం బాస్. అందులోనూ థర్స్డే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఉంటుంది కదా. మరి వీకెండ్ లో హాఫ్, ఇంకొక 2 డేస్ లో వీకెండ్, ఆ వైబ్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి. మరి డీజిల్ ధర 1 లీటర్ వచ్చేసి 105 రూపాయలు, పెట్రోల్ ధర 1 లీటర్ వచ్చేసి 117.42 పైసలు. సో డీజిల్ అండ్ పెట్రోల్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. మరి క్లైమేట్ విషయం, సో క్లైమేట్ విషయం కూడా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది, అండ్ దాని తర్వాత మాట్లాడుకుందాం ఒక ఇంటర్నేషనల్ డే గురించి. మరి దేనికి సంబంధించింది, పిల్లలకి సంబంధించింది, ఆలోచిద్దాం. సో ఏంటి ఆ స్పెషల్?

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి, స్వరాల విరిబోణీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో. వెల్ మరి బయట క్లైమేట్ ఎలా ఉంది బాయ్స్? నేనైతే స్టూడియోలో కూల్ కూల్ గా మీకు అప్డేట్స్ ఇస్తున్నారు, కానీ బయట అలా అలా వర్క్ పూర్తి చేసుకునే వాళ్ళకి మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కొంచెం మేఘావృతంగా ఉక్కపూతగా చాలా వేడిగా అనిపిస్తుంది కదా. సో ఉష్ణోగ్రత అయితే 37 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ కొన్ని చోట్ల మేఘావృతంతో చిరుజల్లులు కురుస్తాయి. అండ్ ఏది ఏమైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఎండ అటు వాన మధ్య మనము, ఇది చాలా క్లిష్ట పరిస్థితి బాస్. అందుకనే ఆహారం కూడా హానికరమైనవి కాకుండా, మరీ ముఖ్యంగా శరీరానికి వేడి పుట్టించే ఆహారం కాకుండా చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా చాలా మిన్న. అండ్ కుదిరితే ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కన్స్యూమ్ చేయడం ఇంకా బెటర్. ఫ్రూట్స్ అంటే చెప్పాలా, అందులో మన విజయవాడలో మ్యాంగోస్ చాలా ఫేమస్ కదా. ఇంకే హాయిగా మామిడి పండు తింటూ ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉండండి. సో వెల్, నేను ఇందాక చెప్పాను కదా ఒక ఇంటర్నేషనల్ డే అండ్ దాని స్పెషల్ గురించి మాట్లాడుకుందాం అని. అదే అంతర్జాతీయ అమాయక బాలల బాధితుల దినోత్సవం, ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ అన్నమాట. మరి దేనికి అసలు ఈ పిల్లలకి సంబంధించిన ఈ రోజుని ప్రతిపాదించడానికి గల కారణాలేంటి విందాం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం

మరీ మహర్షి మోవి నుంచి చోటి చోటి బాతే మీటి మీటి యాదే మాట్లాడుకుందాం, మంచి మంచి మాటలే మాట్లాడుకుందాం అండ్ మధురానుభూతుల్ని మనసులో నింపుకుందాం అనేటువంటి బ్యూటిఫుల్ మీనింగ్, రైట్? సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ డే అని చెప్పి ఈ రోజున అసలు ప్రతిపాదించడానికి గల కారణం ఏంటి అంటే, దీనికి మూలం 1982 లెబనాన్ యుద్ధం అన్నమాట. ఆ యుద్ధంలో ఎంతో మంది అమాయక పసిపిల్లలు, పాలస్తీనా మరియు లెబనీస్ ఈ పిల్లలందరూ కూడా అమాయకంగా బలైపోయారు. నిజంగా బలైపోయిన సంఖ్య చూస్తే దిగ్భ్రాంతికి లోనవుతాం. మరి అలాంటి దిగ్భ్రాంతికి లోనైనటువంటి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 4వ తేదీన అధికారికంగా స్మారక దినోత్సవంగా ప్రకటించిందన్నమాట. అది కూడా ఈ పిల్లలకి సంబంధించినటువంటి హక్కులని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలున్నా, ఎక్కడున్నా, ఎవరికైనా సరే ప్రపంచవ్యాప్తంగా హింస, యుద్ధం, దాడులలో దుర్వినియోగం వల్ల ప్రభావితమైనటువంటి పిల్లలందరినీ కూడా అక్కున చేర్చుకుని వారిని సన్మార్గంలో నడిపిస్తూ వారికంటూ ఒక జీవితాన్ని, మంచి మార్గాన్ని చూపించడమే కాకుండా వాళ్ల హక్కులని కాపాడుతూ ఆరోగ్య పోషణ, శారీరక మానసిక సంరక్షణని వీటన్నింటినీ కూడా అందిస్తూ ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం దీని వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో అందుకనే ప్రతి సంవత్సరం జూన్ 4వ తేదీన అంతర్జాతీయ అమాయక బాలల బాధితుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం, ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ డే అన్నమాట. సో ఇది ఈ ఇంటర్నేషనల్ అబ్జర్వెన్స్ అండ్ 8:33 అయిపోయింది బాస్ మన క్లాక్ లో టైం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది అండ్ ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. మరి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, మీరు కూడా దానికి అప్లై చేసుకోవచ్చా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఒక మంచి పాట తర్వాతే మరి మీ అందరి కోసం మన శివశంకర్ సారీ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి.

మణి శర్మ గారి మ్యాజికల్ మ్యూజిక్ లో పోకిరి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో. వెల్, మనం మాట్లాడుకుందాం ఎంప్లాయ్మెంట్ న్యూస్ గురించి అన్నాను కదా. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు రిక్రూట్మెంట్ జారీ చేశారన్నమాట. APSHCL, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. అండ్ దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కైతే మనకి నోటిఫికేషన్ విడుదలైంది. అండ్ గ్రాడ్యుయేషన్ PGDCA, BCOM కంప్యూటర్స్, MCA, అలాగే BTEC ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కావలసినటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ 42 సంవత్సరాల వరకు మనకి వయోపరిమితి ఉంది. అండ్ అప్లికేషన్స్ 30 మే 2026 నుంచి స్వీకరించబడుతున్నాయి. సో అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 30 మే 2026 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఆఖరి తేదీ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అప్లికేషన్కి వచ్చేసి 10 జూన్ 2026, జూన్ 10వ తారీఖు 2026. మరి మరిన్ని వివరాల కొరకు అనంతపురం .ap.gov.in ఈ వెబ్సైట్ కి మనం ఫోర్గోవచ్చు. అనంతపురం .ap.gov.in. సో మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్ నైతే విజిట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది ఈనాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో వెల్, మరి ఊపిరి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి. అంటే దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో. అండ్ ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్పెషల్ ఉంది తెలుసా, నేషనల్ చీజ్ డే. ఎస్, మరి చీజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి ఏకైక ఐటమ్ ఏంటి అంటే పిజ్జా, రైట్? అండ్ చీజ్ దోశ, ఇలాంటివి చాలా గుర్తొస్తూ ఉంటాయి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మరి ఎలా అవాయిడ్ చేయగలం? చీజ్ లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, ఎనర్జీ బూస్టింగ్ కెపాసిటీ ఉంది, బోన్స్ ని బాగా స్ట్రాంగ్ చేస్తుంది, కాల్షియం, ప్రోటీన్ కంటెంట్, ఇలాంటి బోల్డర్లు ఉన్నాయి. కానీ మితంగా తీసుకుంటే అది ఔషధం, అమితంగా తీసుకుంటే నాన్న అది విషం కదా. ఏదైనా ఆహారం మితంగా తీసుకుంటేనే ఔషధం. మరి ఈ యొక్క చీజ్ కి సంబంధించి మన తెలుగు వంటకాలలో అండ్ అలాగే మన కుజీన్ లో చాలా రకాల డిషెస్ ని చేస్తూ ఉంటారు. మరి ఆ డిషెస్ లో భాగంగా ఈ చీజ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు తినాలి చీజ్, తింటే మాకేంటి, కొంతమంది

0: మేం తినం, అసలు మీరెన్ని చెప్పినా మేం తినం అనుకునేటువంటి వాళ్ళకి ఈ చీజ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చెప్తాను. సో ఆలోచించుకోండి, ఎందుకు అవాయిడ్ చేశారో అర్థం చేసుకుంటే హెల్దీగా మనం కూడా డైట్ లో వినియోగించుకోవడానికి యూజ్ అవుతుంది, రైట్? సో వెల్, ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. అంతకన్నా ముందు ఒక మంచి కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.
1: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్.
2: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్విత్తో. సో వెల్, మరి మాట్లాడుకుంటాం కదా నేషనల్ చీజ్ డే సందర్భంగా. చీజ్ తింటే మనకు వచ్చేటువంటి లాభాలేంటి బాస్? సో చీజ్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి కానివ్వండి. కానీ అంతకన్నా ముందు డెలీషియస్ డెలీషియస్ మనకి నచ్చినటువంటి ఆహార పదార్థాల్లో ఈ యొక్క చీజ్ కానీ ఇంకా డెజర్ట్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటివి కాస్త అలా అలా స్ప్రింకిల్ చేసుకుని తింటే వాట్ ఎ టేస్ట్, రైట్? అండ్ హెల్త్ బెనిఫిట్స్ పరంగా వస్తే బోన్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ దీన్ని బాగా డెవలప్ చేస్తుంది. ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ వైటమిన్ డి ఇవి చాలా ఎసెన్షియల్ గా ఉంటాయి. అండ్ దీంతో పాటుగా పిల్లల్లో చాలా వీక్ గా ఉన్నవాళ్ళు, చాలా అల్పంగా సన్నగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, ఇంకా ఓల్డర్ అడల్ట్స్ పెద్దవాళ్లలో కూడా ఈ యొక్క శక్తి తగ్గుతుంది కాబట్టి పట్టు తప్పి వీటన్నిటినీ కొంచెం మజిల్ గ్రోత్ చేస్తూ బోన్ డెన్సిటీని మేకోవర్ చేయాలి అంటే చీజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ప్రోటీన్ అండ్ ఎనర్జీ, నిజంగా ఇట్స్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాడీ ఫుల్ లాంగర్ గా అండ్ క్విక్ గా కాన్సన్ట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని చాలా ఫాస్ట్ గా ఇస్తుంది ఈ యొక్క చీజ్ తీసుకోవడం వల్ల. అండ్ ఇమ్యూనిటీ, ఇంకా డైజెషన్, చీజ్ లో వైటమిన్ ఏ, జింక్, ఇంకా వైటమిన్ B12 ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా బూస్ట్ ఇమ్యూనిటీకి బాగా సంబంధించినవి. సో వేటికి సంబంధించిన బూస్ట్ చేస్తాయి మన బాడీలో అంటే ఇమ్యూనిటీకి సంబంధించి. సో ప్రోబయాటిక్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇవి మనం తీసుకుంటే మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్, రైట్? అండ్ ఫైనలీ డెంటల్ హెల్త్ అన్నమాట. చీజ్ తో డెంటల్ హెల్త్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లాక్టిక్ యాసిడ్ అండ్ కాల్షియం ఉంటాయి కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ లో. ఈ చీజ్ మన టూత్ యొక్క ఎనామెల్ కాపాడటానికి, దాన్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. లాక్టిక్ యాసిడ్ ఇంకా కాల్షియం ఇవి డైరీ ప్రోడక్ట్స్ లో ఎక్కువ ఉంటాయి కాబట్టి పంటికి ఉన్నటువంటి ఆ యొక్క ఎనామెల్ పొరని స్ట్రెంగ్థెన్ చేస్తూ ఎంతగానో యూజ్ అవుతుంది. అండ్ చీజ్ గురించి ఇన్ని మాట్లాడుకున్నాక మనకి నచ్చిన విషయాలు మాట్లాడుకోకపోతే ఎలా? చీజ్ దోశ, చీజీ కార్న్ వడ అండ్ చీజ్ మిర్చి బజ్జీ అండ్ చీజ్ పిజ్జా, ఇలాగ చీజ్ తో తయారు చేసిన ప్రతి విషయం మనం తీసుకోవడం వల్ల అది కూడా సమతుల్యంగానే తీసుకోవాలి. ఓవర్ గా ఏది మనం తినకూడదు. అందుకని ఏది మనకి ఆరోగ్యానికి హితవుగా ఉంటుందో, శరీరానికి ఏది పడుతుందో మన బాడీ కాన్స్టిట్యూషన్ ని బట్టి, మన డైజెషన్ అండ్ మన దీనికి సంబంధించి మితంగా ఈ చీజ్ అనేది కూడా మన ఆహారంలో ఒక భాగమైతే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. సో ఇది నేషనల్ చీజ్ డే సందర్భంగా దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్. వెల్, మరి కొద్ది క్షణాల్లో 9:00 అవ్వబోతోంది అండ్ కలుసుకుందాం జోరుగా హుషారుగాలో చిన్న బ్రేక్ తర్వాత.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20 వరకు యోగాంధ్ర 2026 కార్యక్రమాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణానదిపై ఉన్న రహదారి బైపాస్ బ్రిడ్జిపై 25,000 మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు. పర్యాటక విధానం 2024-29 ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేరళంలోని తిరువనంతపురంలో జరిగిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతోందని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ కజోవ్ ఒలేగ్ నేతృత్వంలోని బృందంతో మంత్రి లోకేష్ నిన్న భేటీ అయ్యారు. తోతాపురి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మామిడి కొనుగోలు, గుజ్జు, ప్రాసెసింగ్ తదితర అంశాలపై నిన్న ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు అధికారులతో సమీక్షించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్దం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. రాష్టంలో ఈ రోజు పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షంతో పాటు మరికొన్ని చోట్ల తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్భారతి.

హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత, మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వితో వెల్ మరి ఈ రోజు జోరుగా హుషారుగా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ గా మిగిలిపోతుంది. ఎందుకు ఏమిటి అంటే మీ అందరికీ సుపరిచితమే కదా, మరి శ్రీపతి పండితారాధ్యుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని, చాలా విశేషాలని ఈ రోజు నేను మీతో పంచుకుంటాను. సో ఆయనకి సంబంధించిన చాలా ఎన్నో ఎన్నో అద్భుతాలు నేను మీతో షేర్ చేశాను ఆల్రెడీ, బట్ ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా 5 ఇంపార్టెంట్ థింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏమిటి ఆ 5 సంబంధించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పడమటి సంధ్యారాగం. మరి ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా కొంతమంది గురించి మనం మాట్లాడుకోవటం చాలా అదృష్టం. జీవితంలో అందరూ ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు, కానీ అందరి జీవితాలలో వాళ్ళు సాధించినటువంటిది అలా చిరస్థాయిగా నిలిచిపోయి ఆరాధింపబడుతోంది అంటే నిజంగా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన గాత్రం నుంచి జాలువారిన ప్రతి పాట కూడా ఆణిముత్యమే. అండ్ ఆయన పాట అందరి గుండెలలో అజరామరంగా నిలిచిపోతుంది. మనిషి జీవితంలోని నవరసాలకు బాలుగారి పాటే సమాధానం. ఆయన పాటలేని శుభోదయమే లేదు. ఓంకారనాదాలే స్వర సోపానాలుగా మలుచుకుని సంగీత సాహిత్యాలకు ప్రాణం పోస్తూ ఈ భూమిలో విరిసినటువంటి స్వర పారిజాతమయ్యారు బాలసుబ్రహ్మణ్యం గారు. భాష ఏదైనా గాత్రం ఒక్కటే, భావమేదైనా ఆయన స్వరమే సమాధానం. బాటనీ పాటమైనా మ్యాటనీ ఆటైనా ప్రతి పాట బాలుగారి నోటే వినాలి అనిపించేటువంటి అమృత తుల్యమైనటువంటి గళం బాలుగారిది. మరి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలు పలుమార్లు మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం. మరి ఈరోజు మరీ ముఖ్యంగా ఒక 5 ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఎస్పెషలీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క కెరీర్ కి సంబంధించి, గాయకురిగా ఆయన అందరికీ సుపరిచితులే, కానీ ఆయనకి ఇంకొక విశేషాలు కూడా ఉన్నాయి. మరి అన్ని అవతారాలలో బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చాలా స్పెషల్ గా ఆయన యొక్క టాలెంట్ ని షోకేస్ చేశారు. అందులో భాగంగా డబ్బింగ్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ అండ్ ప్రొడ్యూసర్. మరి ఈ 5 విషయాల గురించి తెలుసుకుందాం ఈనాటి మన జోరుగా హుషారుగాలు. కానీ అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. అండ్ దానికన్నా ఒక మంచి బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. అందు లంచ్ స్టేడియం ఎంజాయ్ లిస్నింగ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జయస్వీతో 9:20 వస్తోంది మన క్లాక్ లో టైం. మరి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుంటాం, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. సో సాధారణంగా అందరూ ఆయన్ని ఎస్పీబి అని పిలుచుకుంటారు, బాలు అని కూడా చాలా మంది సంగీత దర్శకులు అండ్ ఆప్తులు పిలుచుకుంటారు. మరి మనమందరం కూడా బాలసుబ్రహ్మణ్యం గారు, బాలు గారు అని మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయనకి సంబంధించి ఒక అవతారం అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఎందుకు ఈ పదం అన్నాను అంటే, గాయకుడు మాత్రమే కాదు, టెలివిజన్ వ్యాఖ్యాత, నటులు, సంగీత స్వరకర్త, డబ్బింగ్ కళాకారులు, చిత్ర నిర్మాత, ఇలా అనేక అనేక రంగాలలో ఆయనకి ప్రావీణ్యం ఉంది. అండ్ దాంతోపాటుగా బహుభాషలలో పాడినటువంటి వారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇలా 16 భాషలలో దాదాపుగా 50,000 పైనే పాటలు పాడారు. అండ్ దాంతోపాటు బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ప్రతి పాట ఎంతో ప్రజాదరణ పొందింది. కానీ మైలురాయిగా నిలిచిపోయినటువంటి పాటలు ఆయన కెరియర్లో కొల్లలు. సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో, బలమైన సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించి ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ అది సగంలో ఆపి మళ్ళా సంగీతం పైన అభిరుచితో, మక్కువతో ఆయన ప్లేబ్యాక్ సింగర్ గా విజయవంతంగా ఆయన కెరియర్ ని రాణించారు. అండ్ దీనికి ప్రధాన కారణం ఒక కాంపిటీషన్లో జానకమ్మ గారి యొక్క ఆశీర్వాదమే అని బాలసుబ్రహ్మణ్యం గారే ఎన్నో మార్లు చెప్పారు. ఒక కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు పాడటానికి వెళ్తే ఘంటసాల గారి యొక్క పాట పాడారు. అండ్ నిజంగా ఈ విషయంలో జానకమ్మ గారు చెప్పినటువంటి ఒక మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక గాయకుడు ఇంకొక గాయకుడి పాట పాడుతున్నప్పుడు అనుకరించుకోవడం అనేది

0: చాలా తెలిసినటువంటి విషయమే. కానీ ఆరాధించి ఇది నా స్టైల్లో ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పాట అనేటువంటి ఆలోచన, అక్కడే బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ విజయాన్ని సాధించారు. జానకమ్మ గారి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక కాంప్లిమెంట్ ఏంటంటే, ఘంటసాల మాస్టర్ గారి పాట పాడినప్పటికీను నువ్వు నీలాగా పాడావు, ఘంటసాల మాస్టర్ గారిలాగా పాడాలన్న ప్రయత్నం నీకు లేదు, నీకు చాలా మంచి గొంతుక ఉంది, ఖచ్చితంగా ఒక గొప్ప గాయకుడు అవుతావు అని ఆశీర్వదించినటువంటి ఆ మాట అమ్మ నోట ఈ పూట నిజంగా ఇలా నెరవేరడం అనేది సామాన్యమైన విషయం కాదు అని ప్రతిసారి ఎన్నో ఇంటర్వ్యూస్ లో బాలసుబ్రహ్మణ్యం గారు కొనియాడారు. అండ్ ఇలా సాగుతున్నటువంటి ఆయన కెరియర్ లో ఆయన గురువు అయినటువంటి ఎస్పి కోదండపాణి గారు బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి జీవితాన్ని అందించారు. ప్రతి ఒక్క ప్రతిభకి ఆ ప్రతిభని ప్రదర్శించాలి అంటే ఒక అవకాశం రావాలి. అవకాశానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు సఫలం అవ్వాలి అంటే సాధన, ఓర్పు, నేర్పుతో పాటుగా ఒక సరైన గురువు కూడా ఉండాలి. మరి అలాంటి గురుస్థానంలో ఎస్పి కోదండపాణి గారు స్వరపరిచినటువంటి నాటి తెలుగు చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, ఈ సినిమాతో ఆయన నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారన్నమాట. సో అలాగే తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోకుండా అన్ని భాషల్లోనూ అనర్గళంగా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడి జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకుని, అలాగే ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఎన్నో ఉత్తమ నంది పురస్కారాలు, ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఆయన సంగీత జీవితంలో ఇవన్నీ కూడా కొన్ని మైలురాయిలుగా, కలికితురాయిలుగా నిలిచిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే, గాయకుడిగా బాలుగారు అందరికీ తెలుసు, కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చాలా అద్భుతమైనటువంటి సినిమాలకి, ఎంతో మంది కళాకారులకి ఆయన గాత్రదానం చేశారు. అండ్ ఫ్రాంక్లీ కమల్ హాసన్ గారికి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఎన్నో సినిమాల్లో అందించారు. అండ్ అందులో మచ్చుతునకగా మన్మథలీల అనేటువంటి సినిమా, అండ్ నాయగన్ తమిళ్ మూవీ, నాయకుడు తెలుగులో. సో అందులో అండ్ మైకేల్ మదన్ కామరాజు అనేటువంటి చిత్రానికి గాను, అండ్ గుణ 1991 రిలీజ్ అయి మనందరి ఫేవరెట్ సాంగ్ కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే, ఈ పాటంతా ఒక డిస్కషన్ అయితే, బాలుగారు ఒక లెటర్ని ఒక పాట రూపంలో చదువుతూ అక్కడే ఒక గాయకుడిని మాత్రమే కాదు, ఐఎమ్ ఆల్సో అ వాయిస్ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్గా ఆయన ప్రూవ్ చేసినటువంటి పాట, ఆయన స్టైల్ అండ్ స్ట్రెంగ్త్ని చూపించి పువ్వు నవ్వు అలాంటి డైలాగ్స్ మధ్యలో రావాలి అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆ క్యారెక్టరైజేషన్లో ఉన్నటువంటి భావన, ఇటుపక్క గాయకుడిగా అటుపక్క వాయిస్ ఆర్టిస్ట్గా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఆ పాటకే ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది బాలుగారి గళం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పాట మీకోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ గుణ.
1: లెటర్
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నీ
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.

0: తోటలో
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో
1: అదే ఆ బ్రహ్మాండం కవిత కవిత పాడు
0: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మానే తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

వినించి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా మీ జేఎస్వితో వెల్, మరి ఇక్కడి వరకు అయితే ఇలా సాగింది. కట్ చేస్తే 2008 సంవత్సరం, అదొక అద్భుతం. ఒకటా రెండా సాక్షాత్ ఆ గళంలో దశావతారాలు వినిపించాయి అని అనటం అతిశక్తి కానే కాదు. ఎన్ని అద్భుతమైనటువంటి వాయిసెస్ అందులో 7 క్యారెక్టర్స్ కి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. సో ఇలా సాగుతున్నటువంటి దాంట్లో బాలు గారు డబ్బింగ్ చెప్పినటువంటి గొంతుక చాలా ప్రత్యేకంగా ఎంతో మంది కమర్షియల్ హిట్ కూడా సక్సెస్ అయిన రీజన్స్ ఉన్నాయి. ఆనంద భైరవి చిత్రం 1983, ఇందులో గిరీష్ కన్నాడ్ గారికి బాలుగారు గళమిచ్చారు. అలాగే ఆదిత్య 369 ఈ సినిమాలో సైంటిస్ట్ క్యారెక్టర్ ఆయన టీను ఆనంద్ ఆ యాక్టర్ కి బాలుగారి గళం. అండ్ దాంతోపాటు అన్నమయ్య సినిమాలో గోవింద నిశ్చలానంద మందార మకరంద అంటూ ఈ యొక్క మాటలు ఇప్పటికీ మన చెవులలో

మారుం రోగుతూనే ఉంటాయి కదా. దాంతోపాటు దాచుకోని పాదాలకు దగని చేసిన పూజలివి అని ఆ చివరి సన్నివేశమైనా అదివో అల్లదివో శ్రీ హరివాసమైనా ఏదైనా బాలుగారి గళంలో సాక్షాత్తు ఆ స్వామివారిని, ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఆయన యొక్క గాత్రల్లో అన్నమయ్య కీర్తనల్లో మనందరికీ కూడా కంటి ముందు నిలిపారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి పాత్రలకి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. మరి ఇన్ని సినిమాల్లోని పాటలు ప్లే చేసే సమయం లేదు, కానీ వీటన్నింటిలోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. తెలుగు పదానికి జన్మదినంగా నిలిచినటువంటి అన్నమయ్య సాహిత్యం ఒకెత్తైతే, తెలుగు సాహిత్యానికే కాదు అసలు ఎన్నో భాషల్లో ఉన్నటువంటి సాహిత్యానికి గాయకుడిగా ప్రాణం పోసినటువంటి గణం బాలసుబ్రహ్మణ్యం గారిది. మనము నామో జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటాము ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి బాలుగారు డబ్బింగ్ చెప్పిన మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. చూస్తూ ఉండగానే టైం అలా పరిగెత్తేస్తోంది ఏంటి బాయ్స్. మరి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకులుగా పనిచేసినటువంటి సినిమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మయూరి 1985 ఈ సినిమాకి ఆయన సంగీత దర్శకులుగా వ్యవహరించారు. అండ్ ఆయన అందించినటువంటి మ్యూజిక్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు నంది పురస్కారం సామాన్యమైన విషయం కాదు కదా. అండ్ ఆ తర్వాత 1987 మనందరికీ ఫేవరెట్ ఇందాకే ఈ తూరుపు ఆ పశ్చిమం అంటూ పడమటి సంధ్యారాగం. మరి ఇట్స్ అ ఫ్యూజన్ మ్యూజిక్ అనమాట. ఇటు వెస్ట్రన్ అండ్ అలాగే ఇండియన్ మెలడీస్ ఈ రెండిటి యొక్క కలయిక. మరి ఆ సంగీతం ఎంతో కొత్తగా ప్రతిధ్వనించింది 1987 లోనే. అలాగే జైత్రయాత్ర 1991 అండ్ దాంతోపాటుగా ఊరంతా సంక్రాంతి, కళ్ళు ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలకి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతాన్ని అందించారు. ప్లేబ్యాక్ సింగర్ గా మాత్రమే కాకుండా సంగీత దర్శకులుగా కూడా నియర్లీ ఆయన 50 సినిమాలకు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మ్యూజిక్ డైరెక్షన్ ని అందించారనమాట. మరి అలాంటి అద్భుతమైనటువంటి పాట మీ అందరి కోసం వచ్చేస్తోంది. వింటూ ఆనందిస్తూ ఉండండి ఫ్రమ్ ద మూవీ మయూరి నుంచి.

అణు అణున అలసడును. యద పదమొకటౌ లాహిరిలో, యద పదమొకటౌ

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా. ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్మితో. అండ్ కమింగ్ బ్యాక్, బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకులుగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని అద్భుతమైనటువంటి చిత్రాలని ఆయన నిర్మించారు. మరి అలా నిర్మించినటువంటి చిత్రాలలో భాగంగా 1995 శుభ సంకల్పం. నిజంగా ఈ సినిమా సామాన్యమైనటువంటి విజయం అందుకోలేదు. అద్భుతమైనటువంటి కళా తపస్వి విశ్వనాథ్ గారి యొక్క కళ నుంచి జాలువారిన ఆ యొక్క కథ, కమల్ హాసన్ గారు అండ్ మెయిన్ క్యారెక్టర్స్ గా చేసినటువంటి ఈ సినిమా అవార్డ్ విన్నింగ్ తెలుగు డ్రామా మూవీగా నిలిచిపోయింది. మరి ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో భాగంగా మయూరి కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమా. భామనే సత్య భామనే ఈ మూవీస్ కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సో ఇలా నిర్మాతగా వ్యవహరిస్తూ కూడా సినిమాటిక్ స్కోప్ లో అండ్ సినిమాలో ఉన్నటువంటి నిర్మాణం వెనక ఉన్న లోతుపాతులని, ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలని ప్రజాదరణ పొందే విధంగా కళ పట్ల మక్కువతో కళాత్మకంగా, కొన్ని హాస్యరచంగా ఇలా నవరసాలని సమ్మిళితం చేసి అందించినటువంటి సినిమాలు ఎన్నో. అలాంటి సినిమాల్లో తెనాలి అండ్ ముఖ్యంగా ఎక్కువ కమల్ హాసన్ గారితో ఆయన కొలాబరేషన్స్ అనేవి ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం శుభ సంకల్పం మూవీ నుంచి సీతమ్మ అనే ఈ పాట వచ్చేస్తోంది. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతీయ ఫిల్మ్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 9:52 అయిపోయింది సమయం. నిజంగా ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది ఏంటా అనిపిస్తుంది, టైం బర్స్. కానీ ఎన్ని మార్లైనా, ఎంత సమయమైనా, ఎంతసేపైనా అలుపు లేకుండా ఆనందం మాత్రమే మిగిలి ఉండేటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదంగా మారింది బాలుగారి యొక్క గళం. మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన నటించినటువంటి, ఆయన ఎనాక్ట్ చేసినటువంటి చిత్రాల్లోని పాటలు విన్నాం, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన స్వరపరిచిన పాటలు విన్నాం, గాయకులుగా ఆయన పాడుతున్న పాటలు వింటూనే ఉన్నాం, అండ్ వీటన్నిటితో పాటుగా ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లోని పాటలు విన్నాం, అండ్ ఫైనల్లీ ఆయన నటించినటువంటి చిత్రాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో ఆయన నటించారు. మరి అలా నటించినటువంటి చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా మనందరికీ ఎంతగానో నచ్చినటువంటి మూవీస్, ఫస్ట్ ఆయన రాధగారితో శిఖరం అనేటువంటి సినిమాలో నటించారు, అండ్ అలా అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ ప్రస్థానం మిథునం, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రాక్షసుడు, దేవదాసు, చిలుకూరు బాలాజీ, ఉలవచారు బిర్యానీ, ఇలా ఎన్నో ఎన్నో సినిమాలలో ఆయన ప్రేమికుడు, ఇలాంటి చిత్రాల్లో అద్భుతమైనటువంటి పాటలు, ఇంకా డాన్స్ కూడా. ఎస్, ప్రేమికుడు సినిమాలో ఎస్పెషలీ ప్రభుదేవా గారు చేసిన డాన్స్ కన్నా బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి మూమెంట్స్ కి ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదు బాస్. అండ్ ఇలా ప్రతి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి తనని తాను కొత్తగా తెరకి పరిచయం చేస్తూ, అలాగే ఆడియన్స్ కూడా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ సవ్యసాచి అనేటువంటి ఒక మంచి సార్థకతను చేకూర్చుకుంది బాలసుబ్రహ్మణ్యం గారి ప్రతిభ. ఒక తెలుగువాడిగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలలో, ఎన్నో దేశాలలో, అగ్రదేశాలలో చక్కటి కచేరీలు పాడి జేస్దాస్ గారు, బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇటు సినీ సంగీతంలో ఉన్న వాళ్ళకి, అటు శాస్త్రీయ సంగీతంలో ఉన్న వాళ్ళకి అందరి మనసుల్లో కూడా బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి పేరుని చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో సప్తస్వరాల సాక్షిగా లిఖించినటువంటి చరిత్ర ఆయన గాత్రానికి మాత్రమే సొంతం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మహానుభావుల గురించి మాట్లాడుకోవడం నిజంగానే మన అదృష్టం. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలతో, మాటలతో, వాటన్నింటితో కూడా ఆయన ముందుకి నడుస్తూ సదా మనందరిలో, మనతో, మనలో చిరస్థాయిగా బాలుగారు నిలిచిపోతారు. పురస్కారాలు, అవార్డ్స్ ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి గౌరవాలు మాత్రమే కాదు, ఆ గౌరవానికే గౌరవం దక్కినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ ఆయనది. అందుకనే ఎంతో మంది యంగ్స్టర్స్ కి ఎన్నో విధాలుగా దిశానిర్దేశం చేసి, ముఖ్యంగా తెలుగు భాష పట్ల, తెలుగు పాట పట్ల, తెలుగు సాహిత్యం పట్ల ఎక్కడికి వెళ్లినా అర్థం చేసుకుని పాడటంలోనూ వర్సిటాలిటీనో, ఏ భాష పాడినా అది అన్యభాష అయినా ఆ అన్యభాష కూడా తన మాతృభాషలాగానే పాడేటువంటి నైపుణ్యం గల గాయకులు. ఒకే రోజులో ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడి రికార్డ్ సంపాదించి

ఇలాగా ఎన్నో ఎన్నో విషయాలు ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించి, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి అందరికీ కూడా ఒక తీపి జ్ఞాపకంలాగా ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతాయి. అందుకని బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పాటైనా మాటైనా అసలు ఆ పేరైనా సరే మనందరికీ ఒక బిగ్గెస్ట్ హ్యాపీనెస్. ఇలాంటి పాలు గారు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి సింగర్స్ ని అందించారు. వారు కూడా బాలు గారు అందించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకి సాగుతూ నవీన పోకడల్ని ఆకలింపు చేసుకున్నప్పటికీనూ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విధి విధానాలు, ఆయన అందించినటువంటి దిశానిర్దేశాలలో ఉన్నటువంటి ఆ హుందాతనం ఇప్పుడు కూడా ఉండాలి, ఉంటుంది, అలానే కొనసాగాలని ఆయన ఎక్కడున్న యువ సంగీత కళాకారులందరినీ బ్లెస్ చేయాలని కోరుకుందాం. సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరి గుండెల్లో బాలసుబ్రహ్మణ్యం గారు చిరస్థాయిగా స్వర చిరంజీవిగా నిలిచిపోతారు. ఎస్పీబీ ఆల్వేస్ లివ్స్ ఆన్. మరి ఇది ఈనాటి మన జోరుగా హుషారుగా. మరి మిథునం మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడలో నిన్న రాష్ట జీవ వైవిధ్య మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా జీవ వైవిధ్య పార్కుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు. ఆర్థిక వృద్దిలో భాగంగా 5 ఏళ్ల సగటుతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీఎస్బీబీ ద్వారా 200% ఆదాయం సాధించడం గొప్ప మైలురాయని పేర్కొన్నారు. రాష్టంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ది చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ పి రంజిత్ బాషా నిన్న అధికారులను ఆదేశించారు. పంచాయతీలకు కేటాయించే నిధులను రెట్టింపు చేశామని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను నిన్న ఢిల్లీలో ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసిన వాటితో పాటు రాష్ట ప్రభుత్వాలు కూడా పంచాయతీలకు నిధులు కేటాయించాలని, అప్పుడే గణనీయమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కూలంకుషంగా చర్చించడానికి ఒడిశాలోని పూరి వేదికగా బ్రిక్స్ దేశాల సమ్మేళనం నిన్న ప్రారంభమైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
3: पिछले 6 वर्षों में पीएम स्वनिधि योजना के तहत 75 लाख से ज्यादा स्ट्रीट वेंडर्स को 17,800 करोड़ रुपए से अधिक के लोन दिए गए हैं. साथ ही ब्याज सब्सिडी और डिजिटल लेन देन पर कैशबैक के रूप में लगभग 800 करोड़ रुपए की सहायता भी प्रदान की गई है. आज देश भर के स्ट्रीट वेंडर्स, जिनमें करीब 46% महिलाएं हैं, अपने व्यापार को नई ऊंचाइयों तक ले जा रहे हैं. पीएम स्वनिधि के 6

మరి ఈ రోజు నవరస భరిత హరివీలులో భాగంగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నేను మీకోసం తీసుకొచ్చాను. కానీ అంతకన్నా ముందు బోలెడంత మంది నాకు మెసేజెస్ పంపిస్తున్నారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ స్వీట్ విషెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలుగారికి జయంతి సందర్భంగా చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ థ్యాంక్ యూ. విశ్వనాథాచారి గారు చిక్బళ్ళాపూర్ కర్ణాటక నుంచి, హాయ్ జయస్వి గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సిటీలో పొల్యూషన్, విలేజ్ లో మాన్ లో చక్కగా చెట్లు ఉంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్. పొద్దు నేను అడిగినటువంటి అర్బన్ హీట్ లైట్ ఎఫెక్ట్ కి మీ ఆన్సర్ అబ్సల్యూట్లీ రైట్. హాయ్ జయస్వి, మీరు మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే మీరు వస్తే మా ఇంటి మెంబర్ లాగా అనిపిస్తుంది. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మేమందరం కూడా మీ ఇంటి సభ్యులదే కదండి, మనమందరం ఒకే ఫ్యామిలీ, ఆకాశవాణి ఫ్యామిలీ, శ్రోతల కుటుంబం అంది. సో బాలుగారికి జయంతి శుభాకాంక్షలు అందిస్తూ చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. వసంత కోకిల గానం ఎంత బాగుంటుందో, అలాగే తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే వాసన ఎంత బాగుంటుందో, మీ గొంతు కూడా అంతే బాగుంటుంది, సూపర్, అబ్బా మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి. సుధా గారు, మీ మాటలలోనే ఎంతో అద్భుతమైనటువంటి టీపీ సుధలని అందించినందుకు థ్యాంక్ యూ. పెడన జోగనందరం కాలనీ నుంచి అప్పలరాజు గారు, జయస్వి గారు ఎలా ఉన్నారు? జోరుగా హుషారుగా అదిరింది. నా అభిమాన గాయకుడు, గాన గంధర్వుడు, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా బాలుగారికి ఇవే మా గణ నివాళులు అర్పిస్తూ ఆయన జీవిత విశేషాలని తెలియచేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నాకు అదృష్టం కలిగింది. ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు అంటూ సౌజన్య గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ. సో వెల్, ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, కానీ అంతకన్నా ముందు ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అన్న పేరుగాంచినటువంటి రాష్ట్రం ఏది, ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరు సంపాదించుకున్న రాష్ట్రం పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488144 నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అంటిల్ దెన్ ఒక మంచి సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మరిన్ని మెసేజెస్ చదువుతాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ది మూవీ మనసు పలికే మౌన గీతం. మరి ఈ సినిమా నుంచి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ 10:18:40 అయిపోయింది. ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పేరుగాంచినటువంటి రాష్ట్రం ఏమిటి? ఇది నా ఇవాళ మొదటి ప్రశ్న. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు, బాలు గారి గురించి అద్భుతంగా చెప్తున్నారు. అండ్ ఆయనకి నా ఘన నివాళి. శ్రోతగా నా కొన్ని భావాలు. ఆయన గాత్రం గాలిలో కలిసిన గాన తరంగం, ఆయన పలికిన స్వరం హృదయాలకు హారతి దీపం. పాటను మంత్రంగా, భాషను దైవంగా భావించి, రాగాలకి ఊపిరి పోసి భావాలకు రూపం ఇచ్చిన గాన యోగి. అద్భుతంగా చెప్పారు సార్. తెలుగు తీయదనాన్ని, తమిళ మాధుర్యాన్ని, కన్నడ గాంభీర్యాన్ని, హిందీ హృదయత్వాన్ని ఒకే గొంతులో ఒదిగించినటువంటి సంగీత సారథి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నిద్రకు జోలపాట, బాధకు ఓదార్పు ఆయన పాట. ప్రేమకు పరిమళ గీతమై, భక్తికి భజనామృతమై నిలిచినటువంటి స్వర సుధాకరుడు. గాయకుడిగా గెలిచాడు, నిర్మాతగా నిలిచాడు, నటుడిగా నవ్వించాడు, దర్శకుడిగా సృజించారు, డబ్బింగ్ కళాకారుడిగా ప్రాణాలు పోశారు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసుల నుంచి మౌలమేలలో ఈ వరకు ఆయన గాత్రం పలికిన ప్రతి అక్షరం మన హృదయాలలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆర్జేగా మీరు చెప్పినట్టే ఈ తూర్పు నుంచి ఆ పడమర వరకు ఆయన స్వరం మయూరి నాట్యమైతే మన జ్ఞాపకాలన్నీ ఆ నాట్యానికి తాళమయ్యాయి. కాలం ఆయనను తీసుకెళ్లినా గానం ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన పాడిన పాట, ప్రతి పాటలో ఆయన స్వర చిరంజీవిగా చిరునవ్వులతో జీవిస్తూనే ఉంటారు. సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాలంపల్లి నరసింహారెడ్డి గారు ఇంత మంచి మాటల్ని భావాల్ని పంచుకున్నందుకు, అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించినందుకు. సో ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రాష్ట్రం ఏంటి అన్నాను. వెల్కమ్ టు హరివిల్లు అంటూ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అమృతోదయం మేడం, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను వాసు గారు. సో తప్పకుండా మీరు పంపించిన మెసేజ్ కూడా చదువుతాను కొంచెం, హోల్డ్ ఆన్. అండ్ గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ గారు మెసేజ్ చేశారు. హాయ్ జయస్వి. శుభోదయం తెలియజేస్తూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి. అండ్ హిందూ ఊరు నుంచి రాజేష్ గారు, హాయ్, ఈ రోజు బాలు గారి జయంతి సందర్భంగా చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఏ భాష అయినా పాట వింటే ఇది బాలు గారి గొంతు అని ఇట్టే చెప్పవచ్చు.

అంత స్పష్టంగా ఉంటుంది బాలుగారి గాళం. మర్చిపోయానండి, మీకు శుభోదయం. థ్యాంక్ యూ సో మచ్. బాలుగారి గాళం గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. వేటపాలెం దగ్గర రామనగర్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జోరుగా హుషారుగా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి శ్రోతలకి చాలా బాగా చెప్పారు. ఆకాశవాణి ఉన్నంత వరకు ఆకాశవాణిలో నిత్య స్వర చిరంజీవిగా మన బాలు గారు నటుడిగా ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు సాధించి పాడటం వీరికి వీరే సాటి, మరెవరూ లేరు పోటీ అంటూ చాలా మంచి భావన పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి పాటలు అందరూ వినిపిస్తారండి, సో అన్ని పాటలు సందర్భోచితంగా సందర్భానుసారంగా, సో అలా నలుగుతుందన్నమాట. దుర్గా గారు, సునీత ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సత్య, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అండ్ అలాగే హే జయస్వి అంటూ లలిత గారు, మురళీ భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి సరైన ఆన్సర్ అందించారు. శుభోదయం జయస్వి, చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బాలుగారి గురించి, ఎంత చెప్పుకున్నా తరగదు, కారణ జన్ములు ఆయన ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పెట్టారు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ జీ, కూల్ గా హాట్ గా క్లైమేట్ తో హరివిలులో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. విజయవాడ నుంచి తిరు, మీ వాయిస్ పంచదార కన్నా తీయగా ఉంటుందండి. ఈ రోజు బాలుగారి పాట అంటే నాకు ప్రాణం, నాకైతే వింటుంటే లేనందుకు బాధేస్తోంది, కానీ ఏం చేస్తాను సార్, ఆయన పాటతో మనలో మనతో ఎప్పుడూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సుధా గారు కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ వివిత్ భారతి, లతా ఫ్రమ్ వుయూర్ నుంచి చక్కటి విషయాలు అందించారు ఎస్పీబి గారి గురించి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జవాబు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి సరైన ఆన్సర్. హాయ్ జయస్వి గారు, నా మెసేజ్ చదివారా? నేను చదివానండి నజీర్ గారు, మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపిస్తుంది అన్న మీ మాట, మీ భావన నేను చదివాను. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మై ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలు గారి గురించి అద్భుతమైన విషయాలు మాకు అందించారు, ధన్యవాదాలు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. హే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. సరైన ఆన్సర్ తో పోలవరం నుంచి భాస్కర్ గారు అండ్ రాణి గారు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రాఘవమ్మ గారు, రేఖాసాయి గారు, మోనిక. అండ్ వీళ్ళతో పాటుగా ఇంకొంతమంది మెసేజెస్ పెట్టారు. గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ నస్రీన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఈ మూడు కాదండి, నేను అడిగింది తప్ప అన్ని పంపించారు. అయ్యో, ట్రై చేయండి రైట్ ఆన్సర్ కోసం. అగస్త్య ఫ్రమ్ మంగళం రోడ్ నుంచి తిరుపతి రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు రాంగ్ ఆన్సర్ అండి, మధ్యప్రదేశ్ కాదు. వాసు గారు రైట్ ఆన్సర్ పంపించారు. పెన్నజోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఒక్కరోజు బోన్ చేయకపోయినా ఉండగలం, కానీ ఒక్కరోజు కూడా బాలుగారి పాట వినకుండా ఉండగలమా? ఛాన్సే లేదు, అంత ఇష్టమండి నాకు ఆయన పాట అంటే. అండ్ నాకు ఊహ తెలిసినక్కడి నుంచి రేడియోలో వచ్చేవన్నీ బాలుగారి పాటలే, నేను చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. పాలంపల్లి నరసింహారెడ్డి గారు చాలా బాగా రాశారు బాలుగారి గురించి, థ్యాంక్ యూ అండి, తప్పకుండా కన్వే చేస్తాను. హాయ్ నమస్తే జయస్వి గారు అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు. అండ్ ఫైనల్లీ భైరవ ద్వీపం నుంచి శ్రీతుంగుర నారద నాదామృతం. సో సాంగ్ రిక్వెస్ట్ టైం ఇది కాదు సార్, తప్పకుండా వీలుంటే ప్రయత్నం చేస్తాను, బట్ సాంగ్ అయితే మీరు అడిగిన పాట ప్లే చేయలేను అనిదా భావించకండి. హాయ్ జయస్వి గారు, బాలు గారి గురించి చాలా బాగా చెప్పారు భాగ్యలక్ష్మి ఫ్రమ్ ప్రసాదంపాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ సిక్కిం. ఎస్, ఆర్గానిక్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ సిక్కిం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం, భారత క్రీడా రంగాన్ని మారుస్తూ 2026-27 బడ్జెట్ లో ప్రారంభమైనటువంటి కొత్త క్రీడా కార్యక్రమం పేరు ఏమిటి? భారత క్రీడా రంగాన్ని మారుస్తూ 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రారంభమైన కొత్త క్రీడగా కార్యక్రమం దాని పేరేంటి, కొత్త క్రీడా కార్యక్రమం దాని పేరేంటి? సో నేను అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది, ఆలోచించండి. భారత క్రీడా రంగాన్ని మారుస్తూ కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ క్రీడలకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంది, సో దాని పేరేంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి 8662-4888-14.

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్ ఇచ్చే ముందనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బీఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో వెరీ గుడ్ మార్నింగ్ జేఎస్వి గారు అంటూ అమృతోదయ మేడం, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిఖిల జగమ్ముల నీరాజనాలందిన పాటల పాత్రధారి, సర్వజనులను తన గానంతో మంత్రముగ్ధులను చేసిన సూత్రధారి, పాండిత్యాన్నే ఇంటి పేరులో ఇముడ్చుకున్న సాహితీ బాటసారి, గాన గంధర్వునికి నా ఘన నివాళి. ఆయన పాట ఒక పూల తేరు, ఆ పాటకు సమస్త హృదయాలు సేదతీరు, ఆ గాన మాధుర్యం గలగలా పారే సెలయేరు. సంగీతమే ఆయన సొంత ఊరు, సాహిత్యమే ఆయన ఇంటి పేరు, ఆయన చరిత నవరసాల స్టోరు. ఆ గళం చేస్తుంది సప్తస్వరాలతో పోరు, పాట అనగానే గుర్తొచ్చే ఒకే ఒక పేరు, ఆయన జీవితం పురస్కారాల హోరు. ప్రతి పాటలో ఉంటుంది టాప్ గేరు, ఆ పాట అనుకరణ ప్రతి కంఠం ధరించినటువంటి పులిగోరు. ఈరోజు ఒక గంధర్వ గానాన్ని మరో సౌందర్య వేణీయలో విన్న అనుభూతి కలిగింది అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అడిగిన ప్రశ్నలకి అండ్ మీరు పంచుకున్నటువంటి బాలుగారి పట్ల అభిమానానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో కమింగ్ బ్యాక్, భారత క్రీడారంగాన్ని మారుస్తూ 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రారంభమైన దాంట్లో కొత్త క్రీడా కార్యక్రమం పేరు ఏంటి అని అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ లతా గారు ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జయస్వి ఎలా ఉన్నారు అంటూ, జయస్వి గారు ఇండియా భారత్ అనే పేరుతో బలోపేతం చేయటం అంటూ పంపించారు, కాదు సత్య భార్గవి తాడిపత్రి నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ అండ్ తెలియట్లేదండి. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, సో నా చెప్పిన మాటలు సూపర్ అండి. సుధా గారు కొత్తగూడెం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు. సో తప్పకుండా రైట్ ఆన్సర్ ఫ్రమ్ అపరంజి గారు తిరుపతి నుంచి, రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ అండ్ భాస్కర్ గారు పెడన నుంచి, అలాగే సౌజన్య గారు మంగళగిరి నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, అండ్ ఫైనల్లీ హాయ్ జేఎస్పీ అంటూ మురళి గారు పంపించారు. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఖేలో ఇండియా మిషన్. 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రారంభమై క్రీడా రంగానికి ఒక కొత్త కార్యక్రమం వచ్చిందన్నాం కదా, సో అదే ఖేలో ఇండియా మిషన్. వెల్ మరి ఈనాటి నవరస భరిత హర్విలులో నా థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలోని తేనెతీగలకు చట్టపరమైన హక్కులు కల్పించిన దేశమేది? ప్రపంచంలోనే తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలోని తేనెతీగలకు చట్టపరమైన హక్కులు కనిపించిన దేశం ఏది? సో తేనెతీగలకి, అమెజాన్ ప్రాంతంలో ఉన్నటువంటి తేనెతీగలకి చట్టపరమైన హక్కులు కల్పించిన దేశమేది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అంతర్ దాన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు.

గతమును పూడ్చేది వీళ్ళు, చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు బందిళ్ళు వీళ్ళు, వీళ్ళేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు చదగాడు, చెడుకెప్పుడు పగవాడు, వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అతులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు.

మెరిసేటి కళ్ళు ఒలిగ నిఘలా

కాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు కద్దులే దిలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చాలా.

నీకులు చెప్తే ముసలాడు, నిన్న మొన్నటి కుర్రాడు, తదులిపే ఆనాటి పూజులు, మరవే ముందున్న రోజులు, పాట సంకెళ్ళు మనుషులే మన నేస్తాలు మనసులి మన కోవెళ్ళు ఎవ్రీబడి మనుషులి మన నేర్పారు మనసులి మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే విలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాడు కుర్రాడు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్ళారే.

జస్ట్ మ్యాజికల్ సాంగ్ కదా. ఎన్నిసార్లు విన్నా ఈ పాటలో ఉన్న కిక్కు తగ్గేదే లేదబ్బా. అంత అద్భుతమైనటువంటి పాట అండ్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా. సో మరి మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుందా? ఈ పాట ఆనందంలో మర్చిపోయారా బాస్? ప్రపంచంలో తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలో ఉన్నటువంటి తేనె తీగలకు చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం ఏది? ఇది నా క్వశ్చన్. సో పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు బ్యూటిఫుల్ మెసేజ్ పంపించారు. ఏ హీరోకి పాట పాడితే నిజంగా ఆ హీరోనే పాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అది ఎవరికీ సాధ్యం కాదు, బాలు గారికి తప్ప. అది మాత్రం నిజమండి. అండ్ అలాంటి లెజెండరీ సింగర్ కి ఇంకా ఇంకా ఘన సత్కారం జరగాలని మనసారా ఆశిస్తున్నారు. సో నిజమే సార్, మీ మనసులో మాట కూడా నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం పంపించారు. భాస్కర్ గారు పెడన నుంచి, లతా గారు వియూర్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. సో ముగ్గురు రైట్ ఆన్సర్స్ పంపించారు. నరసింహారెడ్డి గారు నేను అడిగిన దానికి తప్ప ఇంకొకటి సటిపో అండ్ నౌతా అంటూ పంపించారు. ఇది ఎక్కడో ఏదో కొంచెం మిస్టేక్ ఉంది, ఒకసారి ఆలోచించండి. ఫ్లోలో వెళ్ళిపోతుంది ఆన్సర్ కానీ కరెక్ట్ కాదు, కొంచెం దగ్గరగా ఉన్నారు, ఆలోచించండి. అగస్త్య ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఖేలో ఇండియా మిషన్, దాంతోపాటుగా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఇప్పటి క్వశ్చన్ కూడా సమాధానం పంపించారు. రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మేడం అంత ప్యూర్ తెలుగు ఆ కొంచెం ఇంగ్లీష్ లో చెప్పండి. అంత ప్యూర్ తెలుగు ఆ కొంచెం ఇంగ్లీష్ లో చెప్పాలా? నేనేం చెప్పాలి అది చెప్పండి ఫస్ట్. ఓకే, నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయండి. సో మీకన్నా క్వశ్చన్ పరంగా డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి. సో అంటిల్ దెన్ నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం, ప్రపంచంలో తొలిసారిగా అమెజాన్ ప్రాంతంలోని తేనె తీగలకు చట్టపరమైన హక్కులు కల్పించిన దేశం ఏది అని పెట్టాను. రైట్ ఆన్సర్స్ పెరూ అన్నమాట. ఎస్, స్టింగ్లెస్ హనీబీ అన్నమాట. ఇది స్టింగ్లెస్ హనీబీ. వీటికి చట్టపరమైన హక్కులు కల్పించిన తొలి కీటకాల జాబితాలో వీటికి పెక్కు పేరుంది. సో స్టింగ్లెస్ హనీబీ దీనికి సంబంధించి అన్నమాట. సో పెరు కొంచెం ఇంగ్లీష్ లో అడగండి. సో తెలుగు భాష తీయదనమే కదా, మరి తెలుగు అర్థం కావట్లేదా సార్? ఇంతమంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సో ట్రై చేస్తాను, ఖచ్చితంగా మీకోసం ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా అడుగుతాను. గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్, అడిగారు కదా నా తరువాత క్వశ్చన్, గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఈ క్వశ్చన్ కి మీ ఆన్సర్స్ తెలిస్తే 8662488114 అనే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడిగాను, మీరు అడిగారు కూడా, గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్. దీనికి ఒక స్పెషల్ పేరుందన్నమాట, ఏంటి ఆ ప్రత్యేకత? సరైన ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపిస్తూ ఉండండి. ఆన్సర్లో ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది మీ అందరి కోసం, ఫ్రమ్ ద మూవీ శివా నుంచి. బాటనీ పాటకి, మ్యాటనీ ఆటకి, ఈ పాటలో అలా వెళ్లి చుట్టేసి వచ్చేద్దాం. ఓకే.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: దింతికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింతికి పప్ప దింతికి పప్ప
2: దిగిడి దిగిడి
1: దింతికి పప్ప.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డిస్కో రాజా నించి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. మరి 10:54 దాటి అలా పరుగులు తీస్తోంది. నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, సో నస్రీన్ గారు థ్యాంక్ యూ సో మచ్, మరి నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ కూడా పంపించేశారు. గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అన్నాను, రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీర్ హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుంచి పంపించారు, హాయ్ సార్ గుడ్ మార్నింగ్. గోమంతక్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కామారెడ్డి జిల్లా, గోమంతక్ అంటూ పంపించారు, సో ఇది రైట్ ఆన్సర్ అయితే కాదు. రైట్ ఆన్సర్ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న ఆన్సర్ ఒకటి పంపించారు, ఇరువురు గోమంతక్ అంటూ పంపించారు. సో దీంతో పాటుగా ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, సో లెట్ అస్ చెక్ దట్. శ్రీనివాస్ గారు, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పెడింది. జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, బాలు గారి పాట అంటే ప్రాణం అంటే ప్రాణం అంటే ప్రాణం, సో అందుకని వాళ్ళ అమ్మాయికి కూడా పల్లవి చరణ్ అని చెప్పి పేర్లు పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా ఆయన పాట అంటే అంత ఇష్టం అని మాకు అర్థమైంది ఇంత చక్కటి విషయం మాతో పంచుకున్నందుకు అండ్ ఆన్సర్ కూడా పంపించినందుకు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, భారతదేశ బీచ్ రాజధాని, ఓకే రైట్.

ఎంఎస్ దుర్గారావు గారు, అయ్యో ఈ రోజు మీ ప్రోగ్రామ్ మిస్ అయ్యాను. మిస్ అయిపోయారా? అయ్యో, సినిమాకి వెళ్ళారండి బాస్, బట్ నో ఇష్యూస్, ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరాయంగా మీరు వినొచ్చు. నెక్స్ట్ షోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. లతా గారు ఫ్రమ్ వియూర్ నుంచి, ఘంటసాల గారు తర్వాత లెజెండరీ సింగర్ అంటే బాలు గారు తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు ఖచ్చితంగా అండి. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సరైన ఆన్సర్ తో. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి, అండ్ జయస్వి గారు పాటలు చాలా బాగా పాడారు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే పర్ల్ ఆఫ్ ఓరియంట్ అనమాట. పర్ల్ ఆఫ్ ఓరియంట్ బీచ్ అండ్ పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. గోవా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్ల్ ఆఫ్ ఓరియంట్ బీచ్, ఇంకా పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది. సో 10:56 అలా దాటిపోయింది టైం. నేను కూడా మీ అందరికి టాడా బాబాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. సో కలుసుకుందాం. ఇది ఈనాటి నా బ్యూటిఫుల్ షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ మీ యువర్ ఆర్జే జయస్వీ సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాల్ని మంజూరు చేయాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అఠావలేని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. కేంద్ర మంత్రి నిన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశాన్ని నిర్వహించారు. వర్చువల్ గా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, వసతి గృహాల నిర్మాణం కోసం ఇచ్చే 3 లక్షల రూపాయలను 5 లక్షల రూపాయలకు పెంచాలని, పీఎం అజయ్ కింద ఇచ్చే రుణాల్లో అధిక శాతం మహిళలకు ఇచ్చే వెసులుబాటును కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను గురుకులాల భవనాలను సిద్దం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. పర్యాటక విధానం 2024-29 ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేరళంలోని తిరువనంతపురంలో జరిగిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఏలూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో నిన్న పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. విజయవాడలో నిన్న రాష్ట జీవ వైవిధ్య మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా జీవ వైవిధ్య పార్కుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు. ఆర్థిక వృద్దిలో భాగంగా 5 ఏళ్ల సగటుతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఎస్పీబీ ద్వారా ఆదాయం సాధించడం గొప్ప మైలురాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా విచారించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు జగన్ పేర్కొన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:06 15 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

సో మరి ఈ రోజు సినిమా కబుర్లు అయితే నిజంగా స్పెషల్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు సినీ చరిత్రలో కొన్ని వేల పాటలు పాడారు. మరి ఆయన పాడిన వేల పాటలు సంగీతాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. పాట వెంట పరుగులు తీశారు. వచ్చిన ప్రతి పాటని పాడి ఆ పాటకు ప్రాణప్రతిష్ఠ చేశారు. తన పాట మంత్రమైంది, చరిత్ర సృష్టించింది. ఈరోజు ఎస్పీబీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. జస్ట్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, జగదేక్వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతం.

11:21 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. '1966 బాలుగారు శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే చిత్రంలో 4 చరణాలున్న పాటలో ఒక చరణాన్ని పాడారు. ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం ఎలా సాగింది, ఎంత గొప్ప చరిత్ర సృష్టించింది మనందరికీ తెలుసు. తను పాడిన ప్రతి పాటకి న్యాయం చేస్తూ పాట విజయానికి, ఆ సినిమా సక్సెస్కి కూడా ఎస్పీబి గారు కారణమయ్యేవారు. రాను రాను కూడా తెలుగు పాట బాలుగారి వెంట పరుగులు తీసింది. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో 40,000 పైగా పాటలు పాడి 50 వసంతాలుగా తన గాన మాధుర్యంతో అమృతాన్ని పంచారు. 16 భాషలకి ప్రాణమై నిద్రలో కూడా మరువలేని మధుర గానమై మన మనసులో చెరగని ముద్ర వేసుకున్న మహానుభావుడు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఏ రంగంలో అయినా తనకు తానే సాటి అనిపించుకున్న స్వరబ్రహ్మ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఆకలి రాజ్యం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి అలపించిన బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తోంది. ఆత్రేయ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అది బాబు తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దని.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్ముడు. ఏంటిట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

11:21 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ రోజు సినిమా కబుర్లో మనం ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఈరోజు ఎస్పీబీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం అండ్ ఆయన పాడినటువంటి పాటలు వింటూ. సంగీత సాహిత్యాలకు పుట్టినిల్లు మన ఆంధ్ర రాష్ట్రం. ఎంతో మంది సంగీత శ్రేష్ఠులకు సాహితీవేత్తలకు జన్మనిచ్చింది ఈ పుణ్యభూమి. మన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలుగారు స్వయంగా రాసి స్వరపరిచి పాడినటువంటి లలిత గీతానికి బహుమతి కూడా లభించింది. మహామహులైన సంగీత శ్రేష్ఠులు సాహితీవేత్తలు సైతం బాలుగారి గాత్రం వల్లే వారి వారి పాటలకు వన్నె చేకూరిందని గర్వంగా చెప్పుకున్నారంటే అన్ని రసాలు కలగలిపిన అమృతగళం బాలుగారిది. సంగీత ప్రపంచంలో ఆయన ఒక స్వర తరంగం. ప్రేమ సందేశాన్ని మోసుకొస్తుంది ఆయన పాట, దేవుణ్ణి కొలుస్తుంది ఆయన పాట. స్టాలిన్ సినిమాలో సూర్యుడే సెలవని, అలాగే ఆ నలుగురు సినిమాలో ఆ నలుగురు పాట పాడింది మన ఎస్పీబీ గారే. ఏ భక్తి పాట విన్నా, ఏ ఎమోషనల్ పాట విన్నా, ఏ ప్రేమ పాట విన్నా ఆయనే కనిపిస్తారు. ప్రతి భాషలోనూ లెజెండ్గా ఎదగటమే లక్ష్యంగా పెట్టుకుని పద్మభూషణ్ అయ్యారు ఎస్పీబీ. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ గీతాంజలి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:27:57 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఏ గొంతు గమకం వింటే తమకంతో తనువంతా పులకించిపోతుందో ఆయనే ఎస్పీబీ. ఏ భాషలో పాడినా, ఏ హీరోకి పాడినా వారే పాడుతున్నారన్నట్టు భావన వచ్చేటట్లు వారి వారి ఆహార్యానికి తగ్గట్టు పాడగలిగే ఏకైక గాయకుడు బాలుగారే అన్నది జగమెరిగిన సత్యం. ఎంటైర్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సింగింగ్, ఎన్టీఆర్ గారి త్రో ఆఫ్ డైలాగ్ కానీ, ఏఎన్ఆర్ గారి స్టైల్ ఆఫ్ సేయింగ్ థింగ్స్ కానీ, వీటిని దగ్గరగా తీసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీని సొంతం చేసుకుని ప్రతి ఒక్కరి మెచ్చులు అందుకున్నారు. బాలుగారిని ఒక్క మాటలో చెప్పాలంటే కథానాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే నాటితరం హీరోల నుంచి నేటితరం హీరోల వరకు అందరికీ ఆయన పాటలు పాడారు. పాటలకి ముందుగా ప్రాణం పోసి హీరోలకు తన గాత్రంతో ఒక రిఫరెన్స్ ఇచ్చారు. అందుకే వారి శైలికి తగ్గట్టు తన వాయిస్ సింక్ అయ్యేలా ఉంటాయి ఆ పాటలు.

0: మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది స్వాతిముత్యం చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదన్నీ చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మ్యూజిక్ మీద ఇష్టంతో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యారు మన ఎస్పీబీ. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో నచ్చిన ఫుడ్ సాంగ్ గుర్తుంది కదా, ఈ పాట క్యారెక్టర్ కి తగ్గట్టుగా ట్రై చేశారు. క్యారెక్టర్ లో లీనం అవడానికి ఎంతటి సాహసాన్నైనా చేస్తారు మన ఎస్పీబీ. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్లకు గాత్రదానం కూడా చేశారు. పసివాడి ప్రాణం చిత్రంలో రఘువరన్ కు చెప్పిన డబ్బింగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. తమిళ నుంచి తెలుగులోకి అనువాదం అయ్యే కమల్ హాసన్ సినిమాల అన్నింటికీ కూడా ఎస్పీబీ గారే డబ్బింగ్ చెబుతూ ఉండేవారు. దశావతారం సినిమాకు కమల్ హాసన్ చేసిన 10 పాత్రల్లో 7 పాత్రలకు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య సినిమాలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అండ్ అలాగే సాయి మహిమ చిత్రంలో కూడా డబ్బింగ్ చెప్పారు. ఈ 2 సినిమాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారునిగా నంది పురస్కారం లభించింది. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్, ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

11:54:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఎస్పీబీ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. శంకరాభరణం సినిమాతో ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక రికార్డ్స్ విషయానికి వస్తే ఆయన అందుకోని అవార్డు లేదు, తీసుకోని పురస్కారం లేదు. 16 భాషల్లో 40,000కు పైగా పాటలు, గుక్క తిప్పుకోకుండా 26 సెకండ్ల పాట పాడారు. 18 గంటల్లో 19 తెలుగు పాటలు, 12 గంటల్లో 17 కన్నడ పాటలు, హిందీలో ఒకరోజు అంటే 24 అవర్స్లో ఏకంగా 16 పాటలు పాడారు ఆయన. 6 నేషనల్ అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, 24 తెలుగు నందులు, తమిళనాడు స్టేట్ అవార్డ్స్ 4, కర్ణాటక స్టేట్ అవార్డ్స్ 3, గౌరవ డాక్టరేట్, ఇలా చెప్పుకుపోతే ఫుల్ స్టాపే ఉండదు. తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పాడిన పాటలు, ఆయన పలికిన మాటలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి. గుండె ఆగింది కానీ గొంతు ఎప్పటికీ ఆగిపోదు. అచ్చ తెలుగు పాట రూపంలో ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటారు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. శతమానం భవతి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విందాం మిక్కీ జెమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ కజౌ ఒలేగ్ నేతృత్వంలోని బృందంతో మంత్రి లోకేష్ నిన్న భేటీ అయ్యారు. తోతాపురి మామిడి రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మామిడి కొనుగోలు, గుజ్జు, ప్రాసెసింగ్ తదితర అంశాలపై నిన్న ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో నిన్న సమీక్షించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. జూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రేపు పర్యావరణ పరిరక్షణపై జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్టంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ది చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ పి రంజిత్ బాషా నిన్న అధికారులను ఆదేశించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కులంకుశంగా చర్చించడానికి ఒడిశాలోని పూరి వేదికగా బ్రిక్స్ దేశాల సమ్మేళనం నిన్న ప్రారంభమైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇథియోపియా,

ఇరాన్, ఇండోనేషియా, ఈజిప్టు, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడలో నిన్న రాష్ట జీవ వైవిధ్య మండలి సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా జీవ వైవిధ్య పార్కుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు. పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో మరోవైపు మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎలైన్స్ 1 గంటకు వింటారు.

0: మారుతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
3: సూక్తులతో సుధలు పంచుతూ
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి జెన్జి బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

RX100 మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి పాట, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ లో చైతన్య భరద్వాజ్ రాసినటువంటి పాట. ట్వెల్వ్ అవర్స్ 9 మినిట్స్ లో ఉంది వీబీ క్లాక్, జ్యోతో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. డ్రీమ్స్, కలలు కనడం సహజం, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి కదా. మన మానసిక పరిస్థితికి ప్రతిరూపాలే కలలు అంటారు. మరి పడుకునేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, బాధగా ఉంటే ఇంకోలాగా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు అందంగా ఉంటాయి, ఇంకాసేపు ఉంటే బాగుంటుంది కదా ఈ కల అని అనిపిస్తుంది. ఇంకొన్ని కలలు నిద్ర నుంచి ఠక్కున లేపేస్తాయి, భయానికి గురి చేస్తాయి. ఏం చెప్పబోతున్నావు జో అని ఆలోచిస్తున్నారా? చెప్తా. రైట్ నో ఒక సూపర్ హిట్ సాంగ్ వినండి, మాట్లాడుకుందాం మళ్ళీ బోలెడన్ని విషయాలు. దీనికి సంబంధించి మీకు తెలిసాలో తెలుసుకుందాం. హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విస్సా ప్రకట గీతం వస్తుంది రాధన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
2: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12:14:58 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసేలా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను కదా. మరి ఏంటి అంటే కళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డ్రీమ్స్ కళ్ళు అందరికీ వస్తూ ఉంటాయి, బట్ కొన్ని ఏంటంటే బ్యూటిఫుల్గా ఉంటాయి, కొన్ని ఏంటంటే నిద్రలోంచి భయంతో లేపేస్తాయి అని చెప్పాను. మరి అలాంటి వాటిని మనం పీడకలలుగా చెప్తాం. అప్పుడప్పుడు పీడకలు రావడం అనేది సహజం. అలా కాకుండా తరచుగా ఈ భయంకరమైన కళలు రావడాన్ని నైట్ మేర్ డిజార్డర్ అంటారనమాట. సో దీన్ని ఒక వ్యాధిగా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీనికి ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే అది మన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలిసాలో వింటూనే ఉండండి. ఇప్పుడైతే మీకోసం అలవ్ వైకుంఠపురంలో చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

12 hours 21 minutes లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసాలో ఉన్నాం. సో మరి ఎప్పుడో ఒకసారి ఇలా వారానికి ఒకటి అయితే ఓకే, గానీ అంతకంటే ఎక్కువ సార్లు పీడకల్లో వస్తే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. దీర్ఘకాలిక నైట్ మేర్ డిజార్డర్ అనేది 6 నెలలు లేదంటే అంతకంటే ఎక్కువ కాలం ఇలా గనక తీవ్రత ఎక్కువగా ఉంటే రోజు ఆల్మోస్ట్ పీడకల్లో వస్తూ ఉంటాయట. మరి దీనివల్ల ఏంటంటే నిద్రలేమి, ఇంకా భయాందోళన కలుగుతూ ఉంటుంది. దీనివల్ల డిప్రెషన్, మానసిక అనారోగ్య సమస్యలకు ఇది దారితీస్తుందని, అలాగే మన వ్యక్తిగత జీవితాలపై ప్రభావం కూడా చూపుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇవెందుకు వస్తాయి, దీనికి కారణాలేంటి, దీన్ని ఎలా అధిగమించాలి, అవి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి
ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్టంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక

0: నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkonto భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ దామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ట్వెల్వ్ అవర్స్ 40:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నైట్ మేర్ డిజార్డర్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. సో దీనికి సరైన కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా నిర్ధారించలేదు. హైపర్ రౌసల్ కారణంగా ఇలా జరుగుతుందని భావిస్తున్నారన్నమాట. అయితే ఇది మానసిక స్థితిని మార్చే లక్షణం. దీనివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా చిరాగ్గా, కోపంగా అనిపిస్తూ ఉంటుందట. మరి నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని కొన్ని ప్రాంతాలను ఎక్కువ యాక్టివ్గా ఉండేలాగా చేస్తుందట. ఈ కండిషన్ వల్ల కలలు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఇలా రావటానికి సాధారణ కారణాలు ఏంటి అంటే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల పరిస్థితులు. ఇవి ఎక్కువైనప్పుడు మన మనసు తీవ్రమైన ఒత్తిడికి గురై మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. దీని ద్వారా భయపెట్టే కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయట. ఇంకా తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది గులాబీ చిత్రం నుంచి. శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట. సురేష్ పీటర్స్, సుచిత్ర కృష్ణమూర్తి పాడిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

డ్రీమ్ గర్ల్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 12 hours 46 minutes 51 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి కొన్నిసార్లు మనం చేసే పనులు అంటే ఇంట్లో గానీ ఆఫీస్లో గానీ ఈ పని ఒత్తిళ్ల వల్ల కూడా ఇలా జరుగుతుందట. అండ్ అలాగే మనకి తగిలినటువంటి దెబ్బలు ఫిజికల్ గా గానీ అండ్ మనం సఫర్ అయినా మెంటల్ గా డిస్టర్బ్ అయినా వీటన్నిటి వల్ల కూడా ఇలాంటి కలలు రావటం సర్వసాధారణంగా జరుగుతుందట. మరి ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ తో బాధపడుతున్న వారికి కూడా తరచుగా ఈ పీడ కలలు వచ్చే ప్రమాదం ఉందట.

అయితే వీటి కారణాల విషయానికొస్తే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నివారించుకోవడానికి వాడేటువంటి మెడిసిన్స్ కూడా కారణం కావచ్చు అంటున్నారు. మరి పడుకోబోయే ముందు కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా తినేస్తూ ఉంటాం కదా, సో అతిగా తిని పడుకున్నా కూడా పీడకలు వస్తాయట. ఎక్కువగా తిని పడుకున్నప్పుడు ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది స్పీడప్ అవ్వాలి కదా, సో జీవక్రియలు వేగం పుంజుకోవడం, మెదడు చురుగ్గా ఉండటం వల్ల ఈ సమస్య కనిపిస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే నిద్రపోయే టైంలో మార్పులు కానీ అండ్ అలాగే మన ఫ్యామిలీలో మనకి బాగా కావలసిన మనుషులు దూరమైనప్పుడు కానీ, ఇంకా టెంపరేచర్ తీవ్రమైన జ్వరంతో బాధపడే వాళ్ళకి కానీ ఈ పీడకల్లో ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారనమాట. అలాగే కొంతమంది నిద్ర మాత్రలు వాడి మానేయటం, అలాగే ఆల్కహాల్ తీసుకునే అలవాటు మానేశాక విత్డ్రావల్ సిమ్టమ్ లాగా ఈ పీడకలు వచ్చే అవకాశం ఉందట. మరి ఈ వ్యాధిని గుర్తించడానికి ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు లేవు, కానీ మనకు వచ్చే కలల ఆధారంగా ఆ వ్యాధి తీవ్రతను గుర్తించి ట్రీట్మెంట్ అనేది అందిస్తారనమాట డాక్టర్స్. టాక్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇమేజరీ రిహార్సల్ థెరపీ ఆధారంగా చికిత్స అందిస్తారట. అదే పెద్దవాళ్లలో అయితే ఎక్స్పోజర్ రిలాక్సేషన్ అండ్ రీస్క్రిప్టింగ్ థెరపీ ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పేర్కొంది. మాట్లాడుకుందాం ఇంకా మొదలైన విషయాలు. బాలు చిత్రానికి హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ వ్యాధిని చికిత్స చేయకుండా వదిలేస్తే అది కొంచెం తీవ్రంగా మారే ప్రమాదం ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే తరచుగా ఇట్లా మనకి పీడకలలు రావటం, నిద్రలేమికి, తీవ్రమైన ఒత్తిడికి లోనవటం, డిప్రెషన్ అండ్ నెగటివ్ ఆలోచనలు, పనిపై ఏకాగ్రత తగ్గటం, నిద్రపోవాలంటే భయపడటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని కలిసి వాళ్ల సలహా పాటించడం బెస్ట్. మరి ఇది నైట్ మేర్ డిజార్డర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రైట్ నో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అనురాగ్ కుల్కర్ణి, శ్వేతా సుబ్రహ్మణ్యం పాడినటువంటి వనమాలి గీతం, మికిజె మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: విద్యుభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈ రోజు ప్రారంభమయ్యింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం పూర్తి వివరాలను మంత్రివర్గం పాత్రికేయులకు వెల్లడించనున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్టంలో 36.42 కోట్ల పర్యాటక సందర్శనలు జరిగాయని పేర్కొన్నారు. కేరళంలో 2 రోజు మంత్రి పర్యటించారు. ఈ రోజు కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల వేడుకల్లో పాల్గొననున్నారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జీలు, వాగుల అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా కొండవీటి వాగు అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. జూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రేపు పర్యావరణ పరిరక్షణపై జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. రాష్టంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఉత్తమ స్కూలుగా అభివృద్ది చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ పి రంజిత్ బాషా నిన్న అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత లాభాల్లో కొనసాగాయి. ప్రారంభంలో సెన్సెక్స్ దాదాపు 490 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ తక్కువ స్థాయిల దగ్గర లభించిన బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లాయి. ఈ రోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల

సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

1 hour 4 minutes 3 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. బ్యూటిఫుల్ గర్ల్స్ అమ్మాయి అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు కదా, అందుకే అలా అన్నాను. సో మహిళల కోసం ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఒకటి రెడీగా ఉంది. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది పొకిరి రాజా చిత్రం నుంచి. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 9 minutes 50 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి ఇంపార్టెంట్ టాపిక్ అన్నా కదా, విషయం ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారు. పెళ్లికి ముందు చాలా డెడికేటెడ్గా డైటింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్గా ఉండే అమ్మాయిలు కూడా పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే సడన్గా బరువు పెరగటం మనం గమనిస్తూనే ఉంటాం కదా. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఆనంద్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, హరిహరన్ చిత్ర పండెటి వెట్టి. వేటూరి సుందరరామూర్తి గీతం ఇది, కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్లో.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్బంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన అభివృద్ది సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్దత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
1: 3 రిజర్వాయర్లు జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడోది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4 TMC. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. ఈ మూడింటి యొక్క కెపాసిటీ

0: వచ్చి 0.51 TMC, ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్ కి ఇవన్నీ అయిపోతాయి.
1: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో కానీ, ఒక పరిశ్రమల స్థాపనలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో రుతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే పీఎండీఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండీఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ,
3: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి అద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి విస్తృత స్థాయిలో పీఎండీఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు అనేటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పీఎండీఎస్ కిట్లు వేయటం వల్ల నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతుకు చాలా ఇటువంటిది లాభదాయకమైనటువంటి కార్యక్రమం.
1: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2020

26 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్టం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:30:58 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ విషయానికి సంబంధించి సొసైటీలో రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అకార్డింగ్ టు మెడికల్ ఎక్స్పర్ట్స్, పెళ్లి తర్వాత మహిళల శరీరంలో వాళ్ల లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులే ఇందుకు ముఖ్య కారణాలని చెప్తున్నారు. అందులో భాగంగా ఎమోషనల్ చేంజెస్, స్ట్రెస్. అమ్మాయిలు పెళ్లి తర్వాత తమ పుట్టింటిని వదిలి కొత్త వాతావరణంలోకి అడుగు పెడతారు. అవునా? న్యూ ఎన్విరాన్మెంట్, కొత్త మనుషులు, వాళ్లతో సర్దుకుపోయే క్రమంలో మానసిక ఒత్తిడి, ఆందోళన అనేవి సహజంగానే కలుగుతూ ఉంటాయి. దీనివల్ల శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి అది డైరెక్ట్ గా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇక తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడినటువంటి ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా.

బైట్ సాంగ్ విన్న తర్వాత 1:35:57 లో ఉంది బీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్ అన్నాను కదా, కొత్త ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ పెరగటం వల్ల మహిళలు పాడుకునే అలాగే నిద్ర లేచే టైం గానీ ఈ టైమింగ్స్ అన్ని కూడా మారిపోతాయి. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో మెటబాలిజం మందగిస్తుంది అనమాట. దీనివల్ల ఈజీగా ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పెళ్లైన కొత్తలో పార్టీలని, ఫంక్షన్స్ అని, హనీమూన్ ట్రిప్స్ అని, హోటల్స్కి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే రిలేటివ్స్ కూడా పిలుచు ఉంటారు. అండ్ వాళ్ళు పెట్టే స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్ మనకి తెలియకుండానే ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. దీనివల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువ చేరి బరువు పెరుగుతాం. అలా అని అవన్నీ తప్పని కాదు కానీ, బట్ కొంచెం కాన్షియస్గా ఉంటూ లిమిట్గా తీసుకుంటే బెటర్ అని. సో సరదాలు కూడా తీరాలి కదా మరి.

మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ ద టాకరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

సో బ్యూటిఫుల్ లేడీస్ కోసం బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. విన్నారు కదా, 1:42:09 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. మరి ఇంకొంతమంది అమ్మాయిల విషయానికి వస్తే పెళ్లికి ముందు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. లుక్స్, హెల్త్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అమ్మాయిలు పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు, వంట, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా వీటన్నిటి గురించి ఆలోచిస్తూ వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించడం మానేస్తారు. ఎక్సర్సైజ్కి టైం కేటాయించకపోవడం వల్ల కూడా శారీరక శ్రమ తగ్గి వెయిట్ పెరుగుతూ ఉంటారు. మరి పురుషులు తమ ఆకలిని కంట్రోల్ చేసుకోగలరట, అయితే మహిళలు ఆకలిని నియంత్రించుకోవడం అనేది కొంచెం కష్టమని స్టడీస్ చెప్తున్నాయి. అంటే కంపేర్ చేసుకుంటే మగవాళ్లతో పోలిస్తే వాళ్ళు ఆకలిని కంట్రోల్ చేసుకోగలరంట. మహిళలు ఏంటంటే తక్కువ తిన్నా కూడా వాళ్ళ ఆకలిని కంట్రోల్ చేసుకోలేరు అనమాట. కొంచెం ఆకలి ఎక్కువైంది అంటే మాత్రం కొంచెం ఎక్కువ తినేస్తూ ఉంటారంట. ఇది కూడా మహిళ

గల బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుందట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ ద నా ఆటోగ్రాఫ్ ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. సందీప్ భౌమిక్ పాడినటువంటి పాట కీరవాణి మ్యూజిక్ లో చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయంటే వేటూరి సుందరరామూర్తి గారు అంత అద్భుతంగా రాశారు ఈ పాటని. అంత సూపర్ హిట్ సాంగ్ అన్నమాట ఇది. మరి శివ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 53 minutes 12 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరోలో ఉన్నాం కదా. సో మరి ఇక మెటబాలిక్ రేట్ అనేది తగ్గడం అనమాట, దాంతోపాటు ప్రెగ్నెన్సీ. సాధారణంగా అమ్మాయిలకు మ్యారేజబుల్ ఏజ్ వచ్చేసరికి న్యాచురల్ గానే ఈ మెటబాలిజం రేట్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంటుందట. దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చు అవ్వవు. మరి వీటన్నిటికీ తోడు పెళ్లైన తర్వాత ప్రెగ్నెన్సీ. మరి సహజంగానే మహిళల బరువు పెరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఆ తర్వాత బరువు తగ్గడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే పెళ్లైనప్పటి నుంచి మహిళలు పోషకాహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా డైట్, అంటే డైట్ తీసుకోవడం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో క్రమం తప్పకుండా లైట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసే పనిలో కూడా అంతే ఇదిగా ఉండాలన్నమాట. తమ డైలీ రొటీన్లో ఇవన్నీ కూడా చేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మ్యాటర్. మరి ఫాలో అవుతారు కదా. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫాలో అవుతారు నాకు తెలుసు. ఇప్పుడైతే మీకోసం కార్తీక్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది, ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ చిత్రం నుంచి అనంత శ్రీరామ్ గారి గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.32 hours 15 minutes 35 seconds లో ఉంది విబి క్లాక్. ఇప్పుడు మీకోసం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ ట్రాక్స్ వచ్చేస్తాయి. మజా మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం పాడినటువంటి వెన్నెల కంటి గీతం ముందుగా

ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: విశేషం.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తోటి. మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో

0: 12:37:19 వచ్చేసింది బీబీ క్లాక్ అయితే. మరి సందడే సందడి ప్రోగ్రామ్ ని మనం అస్సలే మాత్రం లేట్ చేయకుండా షార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, వింటూ స్టే ట్యూన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సో మరి సందడే సందడి ప్రోగ్రాంలోకి వచ్చేసాం. మరి మార్నింగ్ అయితే మనం సినిమా కబుర్లు మన ఎస్పీబీ గారి గురించి ఆయన జయంతి సందర్భంగా మాట్లాడుకున్నాం కదా, వాళ్ళని కబుర్లు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, కీరవాణి గారి బర్త్డే. మరి ఆయన బర్త్డే స్పెషల్గా నేను మీకు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాను. ఈరోజు సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి గారి తొలి చిత్రం ఏది? ఎంఎం కీరవాణి యాజ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఓకేనా? అంతకుముందు చేసిన అంటే కలిసి చేసినవి కాదు, ఇండిపెండెంట్గా సంగీత దర్శకుడిగా కీరవాణి గారి తొలి చిత్రం ఏది అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మెసేజ్ పంపించేసేయండి. ఆన్సర్ని, మీ పేరుని, మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రానికి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం డిఎస్పీ మ్యూజిక్లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

2 hours 46 minutes 41 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే విషయం ఏంటంటే, నేను కీర్ణ వాణి గారికి సంబంధించి ఒక ప్రశ్న అడిగాను కదా. ఫస్ట్ ఇండిపెండెంట్ గా ఆయన స్వతంత్రంగా ఆయన సంగీత దర్శకుడిగా ఏ చిత్రానికి చేశారు అని, అంటే తొలి చిత్రం ఏది అని అడిగాను కీరవాణి గారి మూవీస్ లో. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి మనకి, ఎవరెవరు పంపించారు అంటే, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ అలాగే మనందరి అభిమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళి అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. రైట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, శేషు ఫ్రమ్ కాకినాడ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే హై గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం నుంచి నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ భ్రమర శర్మ కర్నూల్, క్షణక్షణం కాదండి, క్షణక్షణం అనేది బిగ్గెస్ట్ హిట్, కానీ నేను అడిగింది సోలో కంపోజర్గా ఏ మూవీ అని చెప్పి అడిగానమాట. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అనుకుంటా అంటూ మెసేజ్ చేశారు, మళ్ళీ మీ పేరు ఎక్కడుంది, దేవసేన తిరుపతి నుండి. అండ్ 1990 కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్, ఓకే రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుండి పంపించారు. అండ్ ఇంకా గోపి గిరి సధమ వెంకటేష్ ధన కుమార్ నేతాజీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు తిరుపతి డిస్ట్రిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, దేవనూరు మజిలా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు నేపాల. ఓ ఎక్కడికో వెళ్లాల్సిన ఆన్సర్ ఇక్కడికి వచ్చినట్టుంది, ఇది కాదండి. అపరంజి ఫ్రమ్ తిరుపతి, ఓకే. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, ఆన్సర్ పంపించలేదా, ఓకే. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు, ముందుగా మన బాలుగారి జయంతి సందర్భంగా బాలుగారికి ఘన నివాళి అర్పిస్తూ సినిమా కబుర్లో బాలుగారి గురించి మీరు చెప్పే విశేషాలు వింటూ మీరు ప్లే చేసే బాలుగారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాము, కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి సత్కరించాలి అని మా అభిప్రాయం అంటున్నారు పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. ఉషా కిరణ్ మూవీస్ వారి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్స్ వినిపించండి అంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక వెనెలవల్లి తులసి రాఘవేంద్ర, మార్నింగ్ నుంచి మనం అవే సాంగ్స్ వింటున్నామండి. అండ్ స్పెషల్గా సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా చేశాం ఈరోజు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, సందడి సందడికి స్వాగతం అన్నారు బట్ ఆన్సర్ లేదు. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓ బాలు ఓకే, మధ్యలో శ్యామ్ ముగ్గురం ఒకే రోజు. యాక్చువల్గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం ఈ రోజు, కరెక్టే జయంతి, బట్ కీరవాణి గారిది నెక్స్ట్ మంత్ అండి, 4th. సో అలా అయిందనమాట. అంటే మన లిజినర్స్ అప్పుడప్పుడు హైదరాబాద్ వివిధ భారతికి పెట్టాల్సిన మెసేజెస్ అన్ని ఇక్కడికి వస్తుంటాయి కదా, ఇక్కడ మెసేజ్ పెట్టి ఏ మీకు మా మెసేజ్ కనిపించట్లేదా, చదవట్లేదు మా పేర్లు అంటారు. అసలు పంపించాల్సింది పంపించాల్సింది హైదరాబాద్ కేంద్రానికి అయితే ఇక్కడికి పంపిస్తారనమాట. సో అలాంటి మిస్టేక్స్ అనమాట. సో ఒకసారి మొత్తానికి శ్యామ్ గారు ఇలా చెప్తారే, మరి చాలా గొప్ప గొప్ప వాళ్ళు జన్మించిన రోజులు అనమాట ఈరోజు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, గూడూరు చెవటపాలెం సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల చిన్ను వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు కల్కి. అండ్ కల్కి నుంచా అండి, ఓకే. రాము వావిలప పాలకుర్తి జనగాన్, ఓకే అక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో మన లిజనర్స్ కూడా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు చేసేసుకుంటున్నారనమాట. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ పండు బీరం కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మొదట్లో కల్కి సినిమాకు సంగీతం చేశారు, అది విడుదల కాలేదు అంటున్నారు. సో మనకి విడుదల అయ్యింది ఇంపార్టెంట్ కాబట్టి. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారనమాట, బట్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రామలకోటి నుండి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి. అక్కరపాక నుండి రమా కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి
యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. తప్పకుండా అండి, గమనించాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్, గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, బట్ రిలీజ్ అవ్వంది ఓకే, బట్ మీరు పంపించింది రైట్ ఆన్సర్. అండ్ అలారే ప్రేమికుడునా, కాదు కదా, వెంకటేష్ మెసేజ్ చేశారు కర్నూలు నుండి, బట్ అది కాదండి. అండ్ హలో, దిస్ ఈజ్ అ టెస్ట్ మెసేజా? ఎందుకండి, ఆన్సర్ పంపించేసేయచ్చు, ఎవరు పంపించారో ఇది. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ, రిలీజ్ అవ్వలేదు ఆ మూవీ అండి, బట్ వేరే మూవీ ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం. జ్యోతి గారు, మై ఫేవరెట్ మూవీ సాంగ్స్ వినిపించే సందడేస్ అందరికీ స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్, అల్లరి ప్రేమికుడు కాదండి, నవీన్ రజిత కల్బా ఆదిలాబాద్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొదిటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ గూడూరు వరుణ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ కాని మూవీ అది కల్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉందండి, అది కూడా ఓకే. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ, కోట సుజాత, సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ మేడం బాగున్నారా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి తులసి రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సందేశ్ అందరికీ,

ఏప్రిల్ తర్వాత మే డమ్ ఐఎమ్ శ్రీనివాస్. మే అయిపోయిందండి, మే అయిపోయింది, జూన్లో కూడా వచ్చాం కదా మనం. ఐఎమ్ శ్రీనివాసరం నక్కగూడెం అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏదండి? ఓకే, తాడేపల్లి నుండి నాగమణి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఓకే. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ మన కీరవాణి గారు ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా సంగీత దర్శకత్వం వహించిన సినిమా ఏది అంటే మనసు మమత. క్షణక్షణం అనేది మాత్రం బిగ్గెస్ట్ హిట్ అండి మన కిరవాణి గారికి, ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అయితే మాత్రం అదే. అండ్ తన ఇంటి పేరులోనే మెలోడీ మాస్ రెండు అక్షరాలు వంట పట్టించుకున్న సంగీత సవ్యసాచి మన కీరవాణి గారు. అండ్ ఇప్పుడైతే మనం కీరవాణి గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఒక పాట నేను తప్పకుండా ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ సెకండ్ క్వశ్చన్ అడగాలి కదా. సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతాను, చాలా ఈజీగా అడుగుతాను, మన ఆకాశవాణితో సంబంధం ఉన్న క్వశ్చన్ లాగానే ఉంటుంది. అంటే ఐ మీన్ ఆన్సర్ అనేది ఇప్పుడు మీరు వింటున్నారు, బట్ నేను చెప్పే ఆన్సర్ అయితే చూస్తారనమాట. క్లూ కూడా ఇచ్చేసాను కాబట్టి, ఇది ఒక 10 అక్షరాల ఇంగ్లీష్ పదం. నేను ఇంతకుముందు అడిగినట్టుగా కూడా నాకు గుర్తు, ఇది ఒక 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్. ఓకేనా, 1, 2, 10 ఈ అక్షరాలు కలిపితే 10 అనే మీనింగ్ వస్తుంది. అలాగే 7, 8, 10 ఈ 3 అక్షరాలు కలిపితే పాపం అనే అర్థం వస్తుంది. పాపం అంటే అయ్యో పాపం కాదు, ఆ పాపం, సిన్. అండ్ 3, 6, 4 కలిపితే అబద్ధం అనే అర్థం వస్తుంది. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, ఇది ఒక 10 అక్షరాల ఇంగ్లీష్ పదం. 1, 2, 10 కలిపితే 10 అనే మీనింగ్ వస్తుంది. 7, 8, 10 కలిపితే పాపం అనే అర్థం వస్తుంది. 3, 6, 4 కలిపితే అబద్ధం అనే అర్థం వస్తుంది. గెస్ చేయండి ఇంతకీ ఆ 10 అక్షరాల పదం ఏంటి, ఇంగ్లీష్ పదం ఏంటి, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, అల్లరి ప్రియుడు. ఈ చిత్రం నుంచి కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తోంది. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2 ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాక్తాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాక్తాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా. అమ్మా ఇషు.
1: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది. నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయ

0: చేయాలి?
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
3: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

ఖుషి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఇది మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 10 minutes 25 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

సో మరి సెకండ్ ప్రశ్న అయితే ఇచ్చేసాను, ఒక 10 అక్షరాల 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అనేది కనుక్కోమని చెప్పాను కదా నేను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఇందాకే నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మ్యాక్సిమం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదేమో. ఎవరెవరు పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. మీరు ఆన్సర్ రివీల్ చేసేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పంపిస్తున్నారండి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు పంపించారు రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ నమస్కారం అంటూ విజయవాడ ఫ్రెండ్స్ స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఆర్జే మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి, శ్యామల, వెంకటేష్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. బట్ స్వాగతం చెప్తున్నారు, బట్ ఆన్సర్ పంపించలేదా మీరు? ఓకే. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. గంజి శ్రీను కమ్మపల్లె నుండి రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా నుండి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప ముద్దను రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉంటుంది అంటున్నారు భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కేవీవీ సత్యనారాయణ దివాన్ చెరువు రాజమండ్రి నుండి రైట్ ఆన్సర్. ఆల్ ఇండియా రేడియో అని పెట్టారు, అది కాదు కదా. ఓకే, మీరు అన్నట్టుగా భాస్కర్ గారు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉంటుంది, ప్లస్ ఈ రోజుల్లో దీనికంటే కూడా ఇంకా చిన్నవి చేతిలో పెట్టేసుకుని అవి చూడడం ఎక్కువైపోయింది అనమాట. ఇవి కొంచెం పెద్దవాళ్ళు చూస్తున్నారు ఇంట్లో, మిగతా వాళ్ళందరూ దాని తర్వాత అప్డేటెడ్ వెర్షన్కి వచ్చేసారు వీళ్ళందరూ కూడా. హాయ్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్య ఫ్రమ్ నాగలదిన్నె రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ పండు వీరుం గుడ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ బ్లాక్ బోర్డు బటర్ఫ్లై అంట. హౌ, ఎలాగండి? నాకు అర్థం కాలేదు. అందులో 1, 2, 10 బిఎల్ రాంగ్ ఆన్సర్ అది, అవైతే కాదు. అండ్ ఆకాశవాణి ఆన్సర్ ఆకాశవాణి అంటున్నారు వీరు గద్వాల్ డిస్టిక్ నుండి, కాదు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు. అవునండి, జూలై 4 ఎంఎం కీరవాణి గారి బర్త్డే. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ముందు పెన్ను పేపరు చూసుకోండి అనలేదంట, అయినా కానీ ఆన్సర్ చెప్పేశారా? ఇంకా పెన్ను పేపర్ దాటేశారండి మీరందరూ కూడా, ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సో మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే వచ్చేసేసింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి ప్రశ్నకు సమాధానం.

రండి, నేను అసలు అడగలేదు కదా. కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి రైట్ హ్యాండ్స్ అని పంపించారు. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. గూడూరు, చెవటపాలెం, సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల మొబైల్ అంటున్నారు. కాదు కదా. కమ్మదం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. పాలెం పొలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ, అన్సూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ వివిధ్ భారతి ఎఫ్ఎం అంటూ వినుకొండ నుండి చారి విజయలక్ష్మి సుబ్రహ్మణ్యాచారి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వీణ ప్రవీణానా, ఓకే ఇంతకీ వీణ ప్రవీణ మీ పేరా? కాదు, రైట్ ఆన్సర్ పంపించారు కానీ వివి రెడ్డి గారు మీ పేరైతే పంపించలేదు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ పైనాపిల్స్ అండ్ ఫ్రమ్ ముదనూరా, మై నేమ్ ఇస్ సుమతి అంటున్నారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ శ్రీనివాస్, నక్కగూడెం నుండి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని రైట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు, దేవరగట్ల, కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. గంజి శ్రీను రైట్ ఆన్సర్. అండ్ కొత్త మద్దిలేటి ఫ్రమ్ ఆలంపూర్ రైట్ ఆన్సర్. పెడని జోగానందరావు కాలనీ, అప్పలరాజు. బాలు గారి పాటలు మాత్రమే ప్లే చేయాలి, చేస్తున్నాం కదా, ఇదే మనం లెజెండరీ సింగర్కి ఇచ్చే ఘననివాళి. డెఫినెట్గా మనం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎస్పీవి గారి పాటలే వింటున్నాం. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి అవనిగడ్డ నుండి మెసేజ్ చేశారు. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో బోలెడన్ని మెసేజెస్ వచ్చేసినాయి. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ అనమాట ఆల్మోస్ట్. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, ఎస్ రైట్ ఆన్సర్నే పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ ఎవరున్నాయి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఈరోజు ఉదయం 11 గంటల మీ ఫిల్లర్తో షో వినడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పక్కకి పోలేదు అంటున్నారు. సూపర్ సూపర్ క్లాప్ క్లాప్, థ్యాంక్ యూ సో మచ్. అలా ఉండాలన్నమాట, అంటే అలా స్టే ట్యూన్ అంటే అలా అతుకుపోతారనమాట. అలా ఉంటాయి అన్నమాట మన ప్రోగ్రామ్స్, వివిధ్ భారతి ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ శ్యామ్జీ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం ఇంకొక ప్రశ్న, అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న అండ్ సినిమా డైలాగ్. గెట్ రెడీ.

ఇంతకి సినిమా డైలాగ్ ఏంటంటే, ఒక హీరో చెప్తారు రీసెంట్ మూవీయే అందరూ ఆన్సర్ చెప్పేస్తారు నేను అనుకుంటున్నాను. పాపం ఏంటయ్యా, పాపం చేసిన పాపాలు, ఏ మంచి మనిషి గుండెను బాధ పెట్టాడో, ఏ అందమైన జంటని విడదీశాడో. ఒక చిన్న గుడ్డులోంచి యెల్లోని వైట్ని సెపరేట్ చేసిన క్రూరుడు ఒక జంటని విడదీయలేడా అని అడుగుతారు. సో ఎవరా హీరో ఏంటా సినిమా గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం రావోయి చందమామ చిత్రానికి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: ఒక సినిమాకి సంబంధించిన డైలాగ్ చెప్పాను కదా, పాపం ఏంటయ్యా పాపం, చేసిన పాపాలు, ఏ మంచి మనిషి గుండెను బాధ పెట్టాడో, ఏ అందమైన జంటని విడదీశాడో, ఒక చిన్న గుడ్డులో నుంచి యెల్లోని వైట్ ని సపరేట్ చేసిన క్రూరుడు ఓ జంటని విడదీయలేడా అని చెప్తారనమాట ఒక హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు పంపించారు. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, హాయ్ హలో నమస్తే అంటూ బిజ్లీ గణేష్ ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ శ్యామల పంపించారండి, రంగారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ అప్పల రాజు బాస్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి ఇందాకటి టెలివిజన్ కి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ యా రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సుబ్బరామయ్య తెలియదమ్ముడు అంట తిరుపతి నుండి. ఓకే నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది, వింటూ ఉండండి. అండ్ నెక్స్ట్ గూడూరు చెవటపాళ్ళెం నుండి సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. ఇప్పుడే పప్పాయ తోటకి వెళ్ళి కాయలు చేసుకొచ్చాం, రెండు కాయలు, భలే ఉందబ్బా అంటూ సుధా కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. హాయ్, ఇందుకీ ఆన్సర్ ఏది, మీరు ఈ ఇలాగా ఈ కాయల గురించి చెప్తే నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందండి. నాకు తెలియక ఎప్పుడో మా అన్నయ్య మా అక్క నేను వెళ్ళాము, ఇలాగే వెళ్తే మ్యాంగో తోట అది మామిడికాయల తోటలోకి, అలా వెళ్ళినప్పుడు చాలా కిందకే ఉన్నాయి కాయలు, కిందకి ఇట్లా వెళ్ళడుతూ ఉంటాయి కదా కాయలు. సో మనకి ఏదో తెలియక చాలా చిన్నప్పుడు, ఐ థింక్ నేను 6 ఇయర్స్ 7 కూడా లేవు, 6 ఇయర్స్ ఆ టైంలో టక్కుమని ఒక కాయ కోసేసాను నేను. ఆ తోట మాది కాదు, కోసేసిన తర్వాత ఈయన పక్క నుంచి అరిస్తే పరుగు తీసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి, నేనే ఇంకా నెమ్మదిగా వచ్చాను. అంటే వేరే ఇదిగా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు తర్వాత నేను వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఇచ్చారు, ఇలాంటి పనులు చేస్తే ఎందుకు కోసారని అంటే నాకు తెలీదు అన్నయ్య కొయ్యమన్నాడని చెప్పి చెప్పింది. తర్వాత అంటున్నారు ఇలాంటివి చేస్తే అట ఆ చెట్టు కట్టేసి కొడతారట అక్కడ. నాకు అప్పటి నుంచి ఏ చెట్టుకాయ అయినా కొయ్యాలంటే విపరీతమైన భయం. సో ఇందుకీ సుధా కొత్తగూడెం నుంచి జాగ్రత్త మరి, మా నాన్నగారు చెప్పింది అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేదు, ఒక కాయ వాళ్ళకి చెప్పకుండా కోసినా కూడా చెట్టుకు కట్టేసి కొడతారట జాగ్రత్త మరి. నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు, అంటే చిన్నప్పుడు చెప్పింది కదా, ఆ చిన్నప్పుడు చెప్పింది ఏంటంటే ఆ భయంతో అది అలా గుర్తుండిపోయింది అనమాట. మనం చచ్చిన చేయం ఇంకా అది ఆ పని, అది తెలిసింది అంటే అమ్మో ఇలా చేస్తారా అనే భయంతో ఉంటాం కదా. సో ఇంకా మనం లైఫ్లో అలాంటి వాటి ఆ జోన్లోకి వెళ్ళామన్నమాట. సో అది మ్యాటర్ సుధా, జాగ్రత్త మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నాకు తలుచుకుంటేనే సుధా నవ్వొస్తుంది, సుధాని పట్టుకుంటే పరిస్థితి ఏంటని. కానూరు నుంచి తాతారావు గారు మీరు గుడ్ ఆఫ్టర్నూన్ అనే పంపించారండి, మీ మెసేజ్ చదవలేదు అంటే నేను అది కూడా చదివాను బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఆన్సర్ లేకుండా అసలు మెసేజ్లు చదవకూడదు, ఆన్సర్ ఉన్నవే చదవాలి, బట్ మీరు ఆన్సర్ పంపించలేదు అండ్ మళ్ళీ చదవలేదు అంటున్నారు వరప్రస్.

సార్ ఓకే, వీర కనకరావు పార్వతి వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ గూడూరు నుండి వరుణ్ తేజ అమ్ము వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ శ్రీనివాస్ వర్మ నక్కగూడ నుండి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుంచి లేపాక్షి రాము సోమేశ్వరి రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ శ్రీవాణి మెసేజ్ చేశారు, అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రా ఓకే బట్ ఆన్సర్ లేదు కదా. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి ఖైదీ నెంబర్ 150 కాదండి, అది రాంగ్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ రబ్బవరం విలేజ్ నుండి నాగులు మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్, అండ్ పాపం ప్రతాప్ అంట మూవీ పేరు. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి పరుగు అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ మన మీ పేరేంటండి, సో పేరు లేదు కానీ ఈవిడ చాలా పెద్ద మెసేజ్ పంపించారు, చూద్దాం. అండ్ ఈ మెసేజ్ తర్వాత అయితే చదువుతానండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి పేరాలు పంపించేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు టెలివిజన్ ఆన్సర్ ఇప్పుడు వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ ఒకే ఒక్కడు అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ కాల శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గోపిగిరి సద్మ వెంకటేష్ మధు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, సత్యవేడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుండి. అండ్ నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి శంకర వరప్రసాద్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే మీ పేర్లు ఆ పేర్లు అలా కలిసిపోయినాయి అనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ వరలక్ష్మి వెంకీ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్, అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్, కామర్తి శంకర్ రాజోల నుండి రైట్ ఆన్సర్, నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, పెడన జోగానేంద్రరావు కాలనీ అప్పలరాజు మా పెడనలో ఎండ మండిపోతుంది ఒక వర్షం పాట వేస్తే మీ పేరు చెప్పుకొని కూల్ అవుతాం మేడం అంటూ. సో రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అఖండ సినిమాలో బాలయ్య గారు కాదు కదా నారాయణ అండ్ సుయ జాన్కంపేట ఇక్కడ నుండి వీరు పంపించారా, ఓకే కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్, నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ తోటలో దొంగతనం చేసి కోసుకొని తిన్న కాయలు చాలా రుచిగా మౌత్ ఫీల్గా ఉంటుందంటూ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అయ్యి ఉండొచ్చు బట్ నేనైతే తినలేదులేండి, అప్పటి నుంచి అదొక భయం మాత్రం పేరుకుపోయింది. బట్ చెట్టు కాయలు చెట్టుకి పండిన కాయలు అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది, ఆ విషయం అయితే నాకు తెలుసు. అండ్ మీ చిన్ననాటి జ్ఞాపకం సూపర్ అంటూ వై వెంకటరెడ్డి గారు లక్వర నుండి మెసేజ్ చేశారు. అండ్ మునెమ్మ కాజల్ భాయి మణి గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, నాకైతే ఆన్సర్ తెలియదు కానీ వింటూ ఉంటా అంట, ఎవరట పేరు లేదు ఓకే. అండ్ నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుండి వేదశ్రీ రాహులు పల్లవి శేఖర్ మన ఎస్ రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఆల్మోస్ట్ అన్ని మెసేజెస్ కూడా రైట్ ఆన్సర్సే వచ్చినాయి మనకి. ఇంతకీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తారన్నమాట, ఆమ్లెట్ వేసుకొస్తే ఏంటయ్యా అది తెల్లగా ఉంది అని అడుగుతారు. ఆమ్లెట్ అంటే మరేంటది ఆమ్లెట్ అంటే ఇలా కలర్ఫుల్గా ఉండాలి కానీ ఏదో మినపట్లాగా తెల్లగా ఉంది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తారు మా సార్కి ఎల్లో పడదు అందుకని ఎల్లో తీసేసి వైట్ వేసాను అని అంటే ఒక గుడ్డులో నుంచి చిన్న గుడ్డులో నుంచి ఎల్లోని వైట్ని సెపరేట్ చేసిన క్రూరుడు ఒక జంటని విడదీయలేడా అంటారు. త్రీ
9:34:14 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం మణిశంకర్ వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి ఒక పాట నేను ప్లే చేస్తాను. బిఫోర్ దట్ ఇంకొక క్వశ్చన్ ఇవ్వాలి కదా, మరి ఇంకో సినిమాకి సంబంధించిన ప్రశ్నే మీకోసం రెడీగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటాడు అనమాట, డాడీ బోట్కి హోల్ పడిందనుకో నీళ్లు లోపలికి వస్తాయి కదా, అప్పుడు ఎలా అని. ఏముంది, ఇంకో హోల్ పెడితే సరి, అందులో నుంచి వచ్చిన నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి అంటారు. సో చాలా ఫేమస్ అయిన డైలాగ్ ఇది ఎప్పుడో చిన్నప్పుడుది, కానీ సూపర్ ఉంటుంది అసలు. ఆ పిల్లాడు కూడా భలే అడుగుతాడు అనమాట, డాడీ బోట్కి హోల్ పడిందనుకో నీళ్లు లోపలికి వస్తాయి కదా, అప్పుడు ఎలా అని. ఏముంది, ఇంకో హోల్ పెడితే సరి, అందులో నుంచి వచ్చిన నీళ్లు ఇందులోకి వెళ్ళిపోతాయి అని. సో రీసెంట్గా ఒక మూవీలో కూడా కత్తి తీసుకొని ఆ బోట్కి హోల్ పెట్టి మళ్ళీ ఇంకో హోల్ పెట్టి ఏదో సినిమాలో చూసినట్టు గుర్తు. సో ఎనీవే, ఇంతకీ ఈ డైలాగ్ అయితే ఏ సినిమా అండ్ ఆ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనేది గెస్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే మీకోసం మణిశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వస్తోంది. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: FM 101.3.
0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

3 hours 40 minutes 52 seconds లో ఉంది వివి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఒక సూపర్ హిట్ డైలాగ్ గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. అండ్ చాలామంది నాకు తెలిసి గెస్ట్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది, మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. ఒక బాబు అడుగుతాడు హీరోని, అండ్ ఆ హీరో మన్మధుడు హీరో అనగానే మీకు గుర్తొచ్చేయాలన్నమాట. డాడీ బోట్కి హోల్ పడిందనుకో, నీళ్లు లోపలికి వస్తాయి కదా, అప్పుడు ఎలా అంటారు. ఏముంది ఇంకొక హోల్ పెడితే సరే, అందులోంచి వచ్చిన నీళ్లు ఇందులోంచి వెళ్ళిపోతాయి అంటారు. సో అండ్ అప్పుడు అలా అక్కడ ఉన్న పృథ్వీరాజ్ అలా చూస్తూ ఉంటారు అనమాట, ఆయనకు అసలే భయం నీళ్ళన్నా ఇదన్నా కూడా. సో అది మ్యాటర్. ఇంతకీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి చూసేద్దాం. ఫస్ట్ మెసేజ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి ఫస్ట్ రైట్ ఆన్సర్ ని పంపించారు, కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోగారు మా బందర్ లో కూల్ కూల్ వాతావరణం ఆస్వాదిస్తూ మీరు అడిగిన ఫోర్త్ క్వశ్చన్ కి అంటూ, రాంగ్ ఆన్సర్ కదా అది, పాపం కష్టపడ్డారు కానీ మొత్తానికి వెదర్ ని బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, అండ్ మీ ఊర్లో మాత్రమే అలా చల్లగా ఉంటే ఎలాగా, పాపం పక్కన మన పెడను గానీ అలాగే కల్లూరు గానీ ఇటు కూడా కొంచెం పంపిస్తూ ఉండండి, కాస్త చల్లగా ఉండమని చెప్పండి ఓకేనా. అండ్ పెడని జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు, బద్రీనాథ్ సినిమా కాదండి అది, రాంగ్ ఆన్సర్ అది, మన్మధుడు అని క్లూ కూడా ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు ఇందాకటి క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయిప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ అలా అలా ఫుల్ అయిపోతూ ఉంది. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ మేడం అంటూ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుండి గోదావరి కాదు కదా, రాంగ్ ఆన్సర్. శ్రీవల్లి శంకర్ శేష సాయి ముత్యాలపాడు అండి, ముత్యాలంపాడు కదా, విజయవాడ నుండి. ఓకే, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వల్లపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు హైమ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ముదునూరు విలేజ్ సుమతి రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, హీరో కరెక్ట్గా గెస్ట్ చేశారు కానీ అసలు వసంత మూవీలో వెంకటేష్ గారు కాదు కదా. ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ హీరో అయితే. బట్ రామకృష్ణ దేవంగ సౌత్ మోపూరు డార్లింగ్ ప్రభాస్ అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కానూరు నుంచి తాతరావు గారు బాలసుబ్రహ్మణ్యం గారు బ్లాక్ అండ్ వైట్ మూవీలో సాంగ్. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, మనం ఈరోజు డైరెక్టర్ స్పెషల్స్ ఉంది కదా, అందులో డెఫినెట్గా ప్లే చేస్తాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ భలే దొంగలు సినిమా డైలాగ్స్ అంట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కాదు కదా. అండ్ నెక్స్ట్ గూడూరు చౌటపల్లెం నుండి సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లిపర నుండి మౌలాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. లత

ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చిత్తూరియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని రైట్ ఆన్సర్. హాయ్ హలో వివిధ్ భారతి అంటూ కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామం నుండి శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ తెనాలి నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు నుండి ముజఫర్ నగర్ రామకార్తిక, వెనెలవల్లి తులసి, రాఘవేంద్ర, అనురాధ, మదన్ కుమార్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అందరూ పరిగెత్తినా పండ్లు తినకపోయినా మీరు పరిగెత్తలేదు, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అంట. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇందుకీ ఏంటంటే అసలు అది మంది కాదు, అక్కడ మనం తప్పు చేసామంటే కాయ కొయ్యడం తప్పు కదా, మనం మనది కానిది ఆ విషయం నాకు ఇంకా తెలియలేదనమాట. సో మిగతా వాళ్ళందరికీ తెలుసు, మా పెద్దవాళ్ళు, మా అన్నయ్యకి, మా అక్కకి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పరిగెత్తేసారు, నన్ను అక్కడ వదిలేసారు. పాపం వాళ్ళు ఎవరో చిన్నపిల్ల కదా, నన్ను ఏమనలేదు, నేను కామ్గా వచ్చేసాను అనమాట ఇంటికి. అది మ్యాటర్, నిజంగా మనకి అప్పుడే తెలుసుంటే మనము పరిగెత్తే వాళ్ళం, మనం మాత్రం ఎందుకు అవుతామండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్. చిలకనారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సంతోషం మూవీలో నాగార్జున హీరో అన్నమాట.

3:46:24 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చేస్తాను, ఇది కూడా సినిమాకి సంబంధించింది. నాని, ఈ రోజు నుంచి మా చెల్లెలు చిన్ని కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది అని. అప్పుడు ఆ హీరో, అంటే ఇవాళ నుంచి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 6 బెండకాయలు, ఎక్స్ట్రా కాయలు, అంతేగా? అంతే అంటాడు సింపుల్ గా. సో ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి. గెస్ చేసి ఆన్సర్ ని 8662488114 ఈ నంబర్కి నాకు పంపించేసేయండి మీ పేరుతో సహా. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, నాని ఈ రోజు నుంచి మా చెల్లెలు చిన్ని కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది. అంటే ఇవాళ నుంచి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 6 బెండకాయలు, ఎక్స్ట్రా కొయ్యాలి, అంతేగా? అంతే అంటాడు. ఎవరా హీరో, ఏంటి, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం వర్షం మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. రాఖీ బాలం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: త్రీ అవర్స్ 54 మినిట్స్ 13 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఫైనల్.

లాస్ట్ ప్రశ్నకి చాలా ఆన్సర్స్ వచ్చేసి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ నక్కగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రావణి ఫ్రమ్ భద్రిరాజపులం, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణక్య, శంకర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకట్ ఫ్రమ్ అల్లపర్రు ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హాయ్ నమస్తే అంటూ సంతోషం ఇందాకటి క్వశ్చన్ కా రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ ఆంధ్ర డ్రై క్లీనర్సా, ఓకే కర్నూలు నుండి మెసేజ్ చేశారు. సిఆర్ నగర్ నుండి రాజశేఖర్, రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్. గూడూరు చౌటపల్లెం సుకుమార్, తేజశ్రీ, అమూల్య, అఖిల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ డివి ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. అండ్ శ్రీగిరి, తేజశ్రీ, హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేశారు సోని రైట్ ఆన్సర్. సో అండ్ మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ తల్లా విశ్వనాథరావు పెడన వైఎస్ఆర్ కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ చిరునవ్వుతో అని అంటూ మెసేజ్ చేశారు వీర కనకరావు పార్వతి వీరభద్రాపురం నుండి, కాదండి. వంశీరాజ్ గుంటూరు అష్టాచమ్మ అంటున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. హలో వివిధ్ భారతి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామం నుండి నాగేళ్ల శ్రావణ్ కుమార్, దమయంతి, మాన్విత, మహాతేజ్. అండ్ అలాగే ముదునూరు విలేజ్ మై నేమ్ ఈజ్ సుమతి అంటూ రైట్ ఆన్సర్. అండ్ వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు, హైమ, రేవతి, రామకృష్ణ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సీను టైలర్స్ ఐలార్ నుండి ఐరాల రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అరగిడ్డ విలేజ్ వేదశ్రీ, రాహుల్, పల్లవి, శేఖర్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు. సో ఇంకా మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. బట్ ఈరోజు సందరేసందరూ అయితే సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఎంసీఏ మూవీ నుంచి నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ మిగతా మెసేజెస్ అన్నీ కూడా మనం చూద్దాం. దివ్యకుమార్, శ్రవణ భార్గవి పాడినటువంటి బాలాజీ గీతం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది పడిన రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. 2024 జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు నియమించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జీలు, వాగుల అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను రాష్ట మంత్రివర్గ సమావేశంలో అధికారులు ప్రదర్శించారు. పంచాయతీరాజ్ శాఖకు అవార్డులు రావడంపై ఆ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు భారత ఎన్నికల ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
4: Veena veenu veena sarigama vinnava.
5: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
6: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
7: అందమైన పదాలతో అందిన

0: అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

7:25 ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సక్సెస్ఫుల్ గా మనం అయితే సందడి ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసేసుకున్నాం కదా. సో ఛానల్ మార్చకుండా మీ షో అంతా విన్నాను, చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా మెసేజెస్ చాలా ఉన్నాయి కదా మన కిందక పెండింగ్, అవి కూడా చూసేద్దాం. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే యా థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ ముని, తిరుపతి జిల్లా పెద్దపరియ విలేజ్ ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే పాలెంపోలియ అలగడ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఒడిశా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అలాగే లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరిశ్రమలు పద్మ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మేడం వచ్చారు, ఋతుపవనాలు వచ్చాయి, మంచి మంచి పాటలు వేశారు, ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ చేశారు, బహుత్ బహుత్ శుక్రియా అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చిలకనారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిషా కేరళ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. నమస్తే మేడం అంటూ హాయ్ శ్రీను సురేష్ నాగరాజు కోన నుంచి రైట్ ఆన్సర్. అండ్ మేము సినిమాలు చాలా తక్కువ చూస్తామండి, అయినా కూడా రైట్ ఆన్సర్ పంపిస్తున్నామంటూ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర రామకార్తిక వెనెలవల్లి రైట్ ఆన్సర్.

నున్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. అండ్ సాంగ్స్ అన్ని సూపర్ బాగున్నాయి అంటూ హాయక్క చైల్డ్హుడ్ స్టోరీ చెట్టు వేసి చెట్టుకేసి కట్టేస్తారా, వినడానికే చాలా భయంగా ఉంటుంది కదా మనకు తెలిసే మనీ ఇస్తే సరిపోతుంది అంటూ సంధ్య ఫ్రమ్ నాగలిదండ్రి నుండి మెసేజ్ చేశారు. బట్ అప్పుడు అంత ఆలోచన రాదు, అట్ ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ అంటే అసలు ఏం తెలుస్తుంది, 7 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు చాలా చిన్నవాళ్ళం కదా మనం, సో అంత నాలెడ్జ్ ఉండదు. సో అలా చూద్దామని చెప్పి తోటలో అన్నయ్య వాళ్ళు వీళ్ళంటే వాళ్ళు కొంచెం పర్వాలేదు, 10 ఇయర్స్ 12 ఇయర్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. బట్ మనకేంటంటే చెట్టు కేసు కొట్టేస్తారు అనే మాటే చెప్తుంటేనే ఒక రకమైన భయం వచ్చేసింది మనకి. ఇంకా అలాంటివి ఏంటంటే మనం కొన్ని విషయాలు ఉంటాయి, కొంతమంది చెప్పే విధంగా చెప్తే మనం వాటి జోన్లోకి వెళ్ళం అనమాట, అవి ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఒక పాఠంలాగా గుర్తుండిపోతాయి. సో అది మ్యాటర్. ఎనీవే నాకు గుర్తు చేసినందుకు తనకి చాలా థ్యాంక్స్ సుధా కొత్తగూడెం అనుకుంటా. ఓకే అండ్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు తాడిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు, ఈరోజు ఎప్పటిలాగే సందడి సందడి అదిరింది మేడం అంటూ ఎప్పుడు చెప్పే మాట అయినా చెప్పక తప్పదు, మళ్ళీ వివిధాలు కలుద్దాం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల రాజేశం సరోజిని మాయ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి రైట్ ఆన్సర్. అండ్ ఆటో రాజు పామరు నుంచి మెసేజ్ చేశారు కుమారస్వామి రమేష్, వీళ్ళు కూడా ఆన్సర్ నేను చెప్తానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే సామజవర గమన అని వీరభద్రాపురం నుండి వీర కనకరావు పార్వతి పంపించారు, అంటే అర్థం ఏంటండి. రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ని శ్రీమన్నారాయణమూర్తి కోట సుజాత కోట సాయిప్రీతం భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అన్నీ కూడా మనం చూసేసాం కదా. ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారు అంటే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లిపర్రు నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ హేమచందన కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ ఈ మెసేజెస్ ఎందుకో ఈ నాలుగు నాకు కొంచెం లేట్గా వచ్చినాయి. హర్ష చిత్తూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. మొత్తానికి అన్ని మెసేజెస్ అయితే మనం చదివేశాం. సో అందరి పేర్లు లిజనర్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది ఈనాటి సందడి సందడి ప్రోగ్రామ్. మరి ఇప్పుడు వివిధాలో ఈరోజు డైరెక్టర్ స్పెషల్.

దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి సినిమాలోని ఫుల్ ఆల్బమ్స్ అన్నీ కూడా హిట్ కదా. సో ఆయన అంత మంచి పాటలు, పిక్చరైజేషను అంతే బాగుంటుంది అండ్ ఆ పాటలు లిరిక్స్ కూడా అంత చక్కగా రాయించుకుంటారనమాట. సో రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. ముందుగా ఏ పాట ప్లే చేస్తున్నానో మీరు గెస్ చెయ్యలేని పాట. సో ఏంటి అంటే వేటగాడ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 22 minutes 18 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో. డైరెక్టర్ స్పెషల్గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమాల నుంచి పాటలు వింటూ

అల్లుడు గారు చిత్రం నుంచి కేజే యశ్దాస్ చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఇప్పుడైతే మీకోసం కులి నంబర్ వన్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ 4 hours 29 minutes 5 seconds లో ఉంది వీబీ క్లాక్. ఎప్పుడైతే మనం వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం వినబోతున్న తర్వాతి పాట త్రిశూలం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం.

పెళ్లి సందడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్త్ మీ జ్యోతి అండ్ స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువరాజ్ జో సైనింగ్ అవుట్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ మేకింగ్ యూ ఆల్ రిచ్. ఎలా అంటారా, వినండి ఈ ప్రోగ్రామ్. వారెన్ బఫెట్, ఆ పేరు వినగానే అందరిలో ఓ రకమైన ఉద్విగ్నత పేర్కొంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆ పేరు వినగానే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రపంచంలోనే రెండవ సంపన్న స్థానంలో ఉన్న ఆయన కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే అన్ని బిలియన్ డాలర్లు సంపాదించారంటే అది ఆషామాషి విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే విముఖత, అపనమ్మకం. పెదవి విరుపులు నెలకొని ఉన్న సందర్భంలో ఆయన స్టాక్ మార్కెట్లో సైతం కుబేరులైపోవచ్చన్న నిజం నిరూపించారు. అడ్డు అదుపులేని స్పెక్యులేషన్తో, బడా బ్రోకర్ల ఆకృత్యాలతో నిండి ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు మోసగించకుండా ఆర్థిక సూత్రాలను పాటిస్తూ అపార కుబేరులు కావడం సంభవమేనంటూ చేసి చూపించారు వారెన్ బఫెట్. కలలు కనడం వేరు, కలలు నిజం చేసుకోవడం వేరు. చాలామంది స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించినట్లుగా కలలు కంటారు, కానీ అందుకు తగిన పరిశ్రమ చేయరు. అలాంటిది వారెన్ బఫెట్ తనదైన శైలితో, సామర్థ్యంతో స్టాక్ మార్కెట్ని లొంగదీసుకొని వేల కోట్లు సంపాదించి ప్రపంచ ఐశ్వర్యవంతుల లిస్టులో రెండవ స్థానాన్ని అధిష్ఠించారు. అలాంటి వారెన్ బఫెట్ చరిత్ర ఏమిటి? అసలు ఆయన స్టాక్ మార్కెట్లో అనుసరించిన వ్యూహాలేమిటి? అసలు ఆయన ఎలాంటి షేర్లను ఎన్నుకునేవాడు? లాంటి ప్రశ్నలు చాలామంది మదిని తొలుస్తాయి. ఆ వ్యూహాలు, టెక్నిక్ల గురించి ఇప్పుడు చేతన్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీతో షేర్ చేసుకుంటాడు. వారెన్ బఫెట్కి స్టాక్ మార్కెట్లో గురువు బెంజమిన్ గ్రహం. ఈ బెంజమిన్ గ్రహం రాసిన సెక్యూరిటీ అనాలిసిస్, ఇంకా ది ఇంటెలిజెన్స్ అనే బుక్స్ షేర్ వ్యాపారం చేసేవారికి పరిశుద్ధ గ్రంథాల్లాంటివి. ఈ నేపథ్యంలో వారెన్ బఫెట్ ఈ పుస్తకాల్లోని సిద్ధాంతాలు అండ్ తన సొంత సిద్ధాంతాలు కలిపి షేర్ వ్యాపారం చేసి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అందుకే ఈ పుస్తకంలో ముందుగా బెంజమిన్ గ్రహం ప్రతిపాదించిన స్టాక్ మార్కెట్ సిద్ధాంతాలు, ఆ తర్వాత వారెన్ బఫెట్ సిద్ధాంతాలు వివరించారు. నిజానికి బెంజమిన్ గ్రహం, వారెన్ బఫెట్ సూత్రాలు ఇంచుమించుగా ఒకటిగానే ఉంటాయి. పాశ్చాత్య స్టాక్ మార్కెట్కు, మన మార్కెట్లకు కొద్దిపాటి వైవిధ్యం ఉన్నప్పటికీ వారెన్ బఫెట్ సూత్రాలు విశ్వజననీయంగా పాటించదగ్గవే. కాబట్టి వారెన్ బఫెట్ సూత్రాలు చాలా వరకు ఇన్వెస్టర్లకు మేలు చేసేవిగా ఉంటాయి. పొట్ట గడవడానికే ఆ 11 ఏళ్ల చిన్నారి అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునేవాడు. రోజులు గడవటానికి కోకో కోలాలు, స్టాంపులు అమ్ముకున్నాడు. అయితే ఎవరూ ఊహించలేదు అతడు షేర్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తాడని, లక్షల కోట్లకు అధిపతి అవుతాడని. కాలానికి ఎదురెళ్ళి మరి తన ఆత్మవిశ్వాసంతో ఒక మహాశిఖరంగా ఎదిగాడు. చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్యంలో సాహసమే పెట్టుబడిగా పెట్టి ఆకాశమంతా ఎదిగిన ఎడ్వర్డ్ వారెన్ బఫెట్ గురించే ఇవాల్టి వెన్నెలా ప్రోగ్రాంలో ఈ విశ్వ విజేతతో మీకు పరిచయం. వ్యాపార సూత్రాలను చిన్నప్పుడు ఒడిసి పట్టుకున్నాడు వారెన్ బఫెట్. వాషింగ్టన్ డీసీలో వారెన్ ప్రాథమిక విద్య చేశాడు. తన తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే బఫెట్ మాత్రం తాత కిరాణా దుకాణంలోని సరుకులు బయట అమ్మి రోజు ఖర్చులకు సంపాదించుకునేవాడు. అంతేకాదు, ఆ వయసులోనే $25 పిన్ బాల్ యంత్రాన్ని కొని దానిని జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమ్మి డబ్బులు సంపాదించుకునేవాడు. 11 ఏళ్ల వయసులోనే తన దగ్గరున్న డబ్బుతో తన కోసం, తన సోదరి కోసం $38 కొన్ని కంపెనీ షేర్లు కొన్నాడు. కానీ కొన్న వెంటనే ధర $20 పడిపోవటంతో గాబరా పడ్డాడు. కానీ వాటిని నష్టానికి అమ్మకుండా వాటి విలువ $40 పెరిగాకే అమ్మేశాడు. బఫెట్ ఆ షేర్లను అమ్మిన తర్వాత వాటి

విలువ అనూహ్యంగా $200 పెరిగాయి. ఈ అనుభవమే బఫెట్కు తొలి పెట్టుబడి పాఠమయ్యింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాలేజ్ డేస్లోనే బఫెట్ డైలీ $150 పైగా సంపాదించేవాడు. అతనికి చదువు చెప్పే ప్రొఫెసర్లు కూడా అంత సంపాదించేవారు కాదు. ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రామ్, డేవిడ్ డాడ్లు కొలంబియా యూనివర్సిటీలో పనిచేస్తున్నారని తెలుసుకొని అందులోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే బఫెట్ జీవితం కొత్త మలుపు తిరిగింది. వారు చెప్పిన పాఠాలు బఫెట్కి కొత్త ఆలోచనకు, ఉత్సాహానికి నాంది పలికాయి. షేర్ మార్కెట్ గురించి ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు బఫెట్. అదే సమయంలో తన సోదరి డోరిస్తో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి $105,000 నిధులను సేకరించి 1956 బఫెట్ అసోసియేషన్ లిమిటెడ్ స్థాపించి తనకున్న బిజినెస్ ఎక్స్పర్టీస్తో 3 తిరిగేలోగానే $300,000 సంపాదించుకోగలిగాడు. అదే సమయంలో నష్టాలలో కూరుకుపోయిన బర్క్షైర్ హ్యాత్వే అనే వస్త్ర పరిశ్రమ సొంతం చేసుకుని దానిని లాభాల బాటలో పట్టించాడు. బర్క్షైర్ హ్యాత్వే సంస్థను హస్తగతం చేసుకున్న తర్వాత తన జోరును మరింత పెంచాడు. వ్యాపార రంగాల్లో రాటుదేలాడు. బర్క్షైర్ హ్యాత్వే సంస్థ కంపెనీ ఒక షేర్ విలువకున్నప్పుడు $7 మరి ఇప్పుడు ఏకంగా 1,65,00,000 రూపాయలు. అదే ఉత్సాహంతో అనేక కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ షేర్లు కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బఫెట్ కోకోకోలా, ద వాషింగ్టన్ పోస్ట్, IBM, జెట్ నెట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్ వంటి ఎన్నో పెద్ద కంపెనీలలో భారీ మొత్తంలో వాటాలను సొంతం చేసుకున్నాడు. తన బిజినెస్ టాలెంట్తో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలను లాభాల బాట పట్టించాడు బఫెట్. ఈ బిజినెస్ మెన్ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. 60 క్రితం తాను కొన్న ప్రహరీ గోడ కూడా లేని ఇంట్లోని ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఒక పెద్ద విమానయాని కంపెనీకి అధిపతి అయిన ఇంతవరకు ఏనాడు సొంత పనులకు వాడింది లేదు. ఇప్పటి వరకు తాను సంపాదించిన 99% ఆస్తుల్లో తన వయసు 55 దాటిన తర్వాత సంపాదించిందే అని తన ఆలోచనలకు ఒక రూపమిచ్చి బఫెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆస్తిలో అధిక భాగం ఆ ఫౌండేషన్కు చెందేలా వీల్నామా రాశాడు. అంతేకాదు 2006 తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేశాడు. 18 ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించిన బిల్గేట్స్ను వెనక నెట్టి 2008 సారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2018 లెక్కల ప్రకారం బఫెట్ ఆస్తి $8,250 ప్రపంచంలో 3 నిలిచారు. తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో అత్యున్నత శిఖరంగా ఎదిగి ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి ఎందరికో ఆదర్శమయ్యాడు బఫెట్. జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి గెలుపు రుచి కోసం ప్రయత్నించి విజయ శిఖరాలను చేరుకున్నాడు. తాను సంపాదించిన ఆస్తినంతా సమాజానికే డొనేట్ చేసిన ఒక గొప్ప నవయుగ దానశీలి బఫెట్. అమెరికా రోడ్ల మీద న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుంచి అదే అమెరికాలో 100,00,000,000 వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించే రేంజ్కి ఎదిగాడు. ఆర్థికంగా కుంగిపోతున్న బిజినెస్ మెన్లకు గొప్ప పాఠంగా మారాడు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్స్పిరేషనల్ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్, బై.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. కృష్ణానదీ తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు టెండర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మడ్డు వలస ఏలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేపు రాష్ట వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జాతీయ అధ్యకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో హెలీప్యాడ్ నుంచి తన కార్యాలయ కేంద్రం వరకు సైకిల్పై ప్రయాణిస్తారని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ఏపీ టూరిజం సరికొత్త రికార్డు సృష్టించిందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కద్దుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్టంలో 36.42 కోట్ల రూపాయల పర్యాటక సందర్శనలు జరిగాయని చెప్పారు. ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం బాల్యారంభ అభివృద్ది స్క్రీనింగ్పై రాష్ట వ్యాప్త సామర్థ్యాభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రాష్ట మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ ఎం సంస్థ చైర్మన్ ఇవాన్ డెమోక్చోక్తో రాష్ట విద్యుత్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. పల్నాడు జిల్లాలో నిర్దేశిత గడువులోగా ఇంటింటా జనగణన సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న జలధార జలహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ చల్ల చల్లని శుభ సాయంత్రం. ఏంటి మాధవి, ఎండ ఎరక్కొడుతుంటే ఎండరు లేదండో. మా విజయవాడలో ఇంతకు ముందే గాలి దుమారంతో బీభత్సమైన వర్షం కురిసింది, అందుకని చెప్పేసి చల్ల చల్లని శుభ సాయంత్రం అనాలనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాత చల్ బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ తోటి మన షోని వెల్కమ్ చెప్పేసేద్దాం అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై ది అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: భారతి ఎఫ్ఎం 101.3.

0: తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు ఇక్కడ రేడియో కూడా లేదు ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి
3: ఈ మాత్రానికే బాధెందుకు ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి
2: యాప్ లో రేడియోనా అయితే ఓకే వివిధ భారతి ఉంటుందిగా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు
2: హై అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తమ శాఖల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వం నిర్వాహకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, అప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో ఏం చేశారో శాఖల వారీగా ఈ నెల 28 ప్రజలకు వివరించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్పై ప్రయాణించనున్నట్లు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం ఓ సంకల్పం చేద్దామంటూ ఈ మేరకు సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, వైద్య సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని, నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్దిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య అన్నారు. నీటి వనరులను పరిరక్షించుకోకపోతే, నీరు అందకపోతే ఒకవైపు రైతులకు ఇబ్బంది, మరోవైపు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని, ఆక్రమణల విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించాలని జలవనరుల శాఖ అధికారులను అసెంబ్లీ వినతుల కమిటీ ఆదేశించింది. 6 నుండి 9 నెలల గడువు పెట్టుకుని ఆలోపు కాలువలు, చెరువులు లాంటి అన్ని నీటి వనరుల్లో ఆక్రమణలను తొలగించాలని సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సాధారణంగా ముగిశాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 10.95 పాయింట్లు లాభపడి 23,416.55 వద్ద స్థిరపడింది. ఇక సెన్సెక్స్ కూడా కేవలం 13.84 పాయింట్ల స్వల్ప లాభంతో 74,360.01 వద్ద ముగిసింది. రేపు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు వెలువడనున్న తరుణంలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. న్యూస్ ఎలయన్స్ తిరిగి 7 గంటలకు వింటారు.

0: ఆఫ్ సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త

0: సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:07 కావస్తుంది. అండ్ మనం వెంటైపోతున్నాం కృష్ణాతీరంలోకి. సో కృష్ణాతీరంలోకి వెంటే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసిద్దాం. ఇంకా దాని తర్వాత విశాఖపట్నం కేంద్రం నుంచి మనకి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. ఇంకా దాని తర్వాత మన కృష్ణాతీరాన్ని కంటిన్యూ చేసేద్దాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్టీ మాధవితో.
6: ఇంకా వింటున్నావురా పాలు, ఇప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్దికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. విబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాఖ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాఖ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
0: వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంతా గేట్వే హోటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీ బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. రాష్ట స్థాయి సమీక్షకు ముందు 2 నుంచి 3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు, ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22 ఏళ్లే ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖ

0: పాత్రికేయులతో మాట్లాడుతూ, గర్భధారణ నుండి 2 ఏళ్ల వయసు వరకు ఉండే తొలి 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
1: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటిచెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
6: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
7: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:21 అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణా తీరంలోకి. సో ఇంతకీ రోజు కృష్ణా తీరంలో ఏం షేర్ చేద్దాం

అనుకుంటున్నాను అంటే అలా ప్రయాస చేస్తే కొంతమంది ముడుచుకుపోతూ ఉంటారండి. అసలు అలా ముడుచుకుపోకుండా మనం ఎలా ఉండాలి? కొంతమంది హ్యాపీగా మునగ చెక్కేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎలాగా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్లో ఎంత సాధించినా వాటిని గుర్తించేవాళ్ళు, మన గురించి మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే పనిచేయాలన్న మూడ్ పోతుందండి. అందుకే ఎదుటివారిని మనం ప్రయత్నిస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, ఆ పొగట్టలు యాక్సెప్ట్ చేసే హక్కు లేదన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదు. అయితే మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఈరోజు కృష్ణా తీరంలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో షేర్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం కదా. అండ్ ఇప్పుడైతే మీకోసం కలర్ ఫోటో నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత అసలు మనల్ని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను కృష్ణా తీరంలో. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ్ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90

ఆకాశం అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనేలేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:30 కావస్తోంది. అండ్ మనం ఉన్నాము కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం మా అండ్ ఇంకా మనల్ని ఎవరైనా ప్రైజ్ చేస్తే ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా కంగ్రాచులేషన్స్ అని చాలా గొప్పగా వర్క్ చేసావు నీ వల్లే అసలు ఇది మంచిగా సక్సెస్ అయింది అని ఎవరైనా మనల్ని ప్రైజ్ చేస్తే కనుక మన దగ్గర వాళ్ళైతే కనుక మునగ చెట్టు ఎక్కించు కండి అని చెప్పడం, అదే కాస్త పై అధికారులతో మాట్లాడుతూ ఉంటే దాన్ని దాటేయడం లేదు.

లేదా నవ్వి ఊరుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. అయితే అలా చేయడం అస్సలు సరైన పద్ధతి కాదంటండి. ఇలా ఎవరైనా మనల్ని ప్రైజ్ చేస్తూ ఉంటే దాన్ని ఒప్పుకొని థ్యాంక్ యూ చెప్పడం బాగుంటుందంట. సో ఇంకెవరైనా మనల్ని ప్రైజ్ చేస్తూ మనకి బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్నవాళ్ళు చాలా చాలా ఎవరికో కానీ మునగజెట్టే ఎక్కించాల్సిన అవసరం లేదు అని అనేస్తూ ఉంటాం. అండ్ ఇంకా కొంచెం లిమిటెడ్గా పర్సన్స్ అయ్యతాట అయితే కనుక అలా చిన్న స్మైల్ చేసి అలా పక్క వచ్చేస్తూ ఉంటాం. కానీ అలా చేయడం కాకుండా కంగ్రాచులేషన్స్ ఎవరైనా చేస్తే చక్కగా మంచి స్మైల్ తోటి థ్యాంక్ యూ అలవాటు చేసుకోవడం బెస్ట్ అంట. ఇంకా అంతేకాదండి, ఇంకా ఏదైనా పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే కనుక వారి గురించి కూడా డిస్కస్ చేస్తూ ఇంకా రిజల్ట్ కొంచెం వాళ్ళ హెల్ప్ వాళ్ళు కూడా ఈ వర్క్ సక్సెస్ అయ్యింది, ఈ పని కంప్లీట్ అయ్యింది అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకి కూడా. సో ఏదో అవాయిడింగ్ లాగా కూడా అనిపించదు అన్నమాట. ఇంకా కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రశంసలతో పొందే హక్కు మనకు ఉంటుంది, దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఎవరైనా ప్రైజ్ చేస్తున్నప్పుడు మంచిగా కష్టపడి మనం వర్క్ చేసి దాన్ని ప్రైజ్ చేస్తూ ఉంటే కనుక ఆ హక్కు మనకు ఉంది కాబట్టి ఆ ప్రైజ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆస్వాదించండి. సో ఇంకా ఇటువంటి టిప్స్ మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:41 అవుతుంది. అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మనం ఎవరైనా ప్రైజ్ చేస్తున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. మనల్ని ఎవరైనా ప్రైజ్ చేస్తున్నప్పుడు ఒక మంచి స్మైల్ తోటి కంగ్రాచులేషన్స్ చెప్పినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఎలా మన యాటిట్యూడ్ ఉండాలి ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాను కదా. ఎదుటి వారు తమని ప్రైజ్ చేస్తున్నప్పుడు కొందరు చాలా క్లోజ్ అయిపోతూ ముడుచుకుపోతూ ఉంటారు, మరికొందరేమో తామే గ్రేట్ అన్నట్టుగా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారండి. అయితే ఈ రెండు పద్ధతులు సరైనవి కాదంటండి. ఎదుటివారు మనల్ని ప్రైజ్ చేస్తున్నప్పుడు మంచి స్మైల్తో హుందాగా దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. దీనివల్ల ఎదుటి వ్యక్తికి కూడా మన పైన ఒక పాజిటివ్ వైబ్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మన గురించి ప్రైజ్ చేస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే లెగ్స్ ఊపడం, అలా చేతులు నలుపుకోవడం, ఏటేటో చూస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటివి కూడా అస్సలు చేయకూడదు. ఇంకా వారి కళ్ళల్లోకి చూస్తూ ఆ యొక్క ప్రశంసల్ని యాక్సెప్ట్ చేయాలి అన్నమాట. సో ఇంకా ఏ విధంగా మనం ఎదుటి వాళ్ళు మనం ప్రైజ్ చేస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 6 గంటల దాటి 54 నిమిషాలు అవుతుంది. అండ్ మనమున్నాం కృష్ణా తీరంలో. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అలాగే మనల్ని పై అధికారులు కనుక ప్రైజ్ చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. అయితే ఇంకా మన కింద వాళ్ళకి అదే అవకాశం దక్కాలని వారు కోరుకుంటూ ఉంటారు కదా, అందుకే మనల్ని ఎదుటి వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉంటే కనుక మనం ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా అందరి ముందు థ్యాంక్స్ చెప్తూ అండ్ వాళ్ళని కొంచెం మనం ప్రైజ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఎందుకు అంటే కనుక ఇది వాట్ ఎవర్ ఇట్, ఇది చెప్పడం మనకి చాలా ఇదిగా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే అది ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా మన వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అందరి ముందు థ్యాంక్స్ చెప్పంటే ఇది నా ఒక్కదాని వల్ల అయితే లేదు, కొంత వీళ్ళ హెల్ప్ వల్ల ఉండడం వల్ల కూడా నేను ఇలాగా సక్సెస్ అవ్వగలిగాను అని చెప్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది అండ్ మన మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూ అండ్ పర్సనల్గా కూడా అండ్ ప్రొఫెషనల్గా కూడా ఎవరైనా ప్రైజ్ చేస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలానే యాటిట్యూడ్ చూపించకుండా సో ఒక మంచి పాజిటివ్ వైబ్ తోటి మంచి స్మైల్ తోటి థ్యాంక్ యూ చెప్పడం అండ్ వాళ్ళ ప్రైజ్ని ఎంజాయ్ చేయడం కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా నేనైతే మన కృష్ణా తీరానికి టాటా గుడ్ బై చెప్పిస్తున్నాను. ఇంకా 7 o'clock మనసున్నమని సెలవు కలుసుకుందాం. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. భారత రష్యా నడుమ ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఉందని, ప్రపంచంలో ఇది చిరస్థాయిగా నిలబడిన స్నేహమని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో పాడేరు ఐటీడీఏ రాష్ట్రంలోని సరికొత్త రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఐటీడీఏల పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పాడేరు ఐటీడీఏకు బెస్ట్ ఐటీడీఏ జాతీయస్థాయి అవార్డు దక్కింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్మపాలెం గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటికుంటలో మునిగి మృతి చెందిన విషాదకర ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యావరణ దినోత్సవ గోడ పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దక్షిణ తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రేపు పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి నుంచి రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: ఆకాశవాణి జెన్ జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణి కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:05 కావస్తోంది. అండ్ మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో.
2: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా

0: ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
1: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
0: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసి 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసి కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర పలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000 పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
2: India's flex fuel journey expands from two-wheelers to four-wheelers, and this transition is significant. Today, India has over 30 crore two-wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
3: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:15 కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం మనసున మనసైలో. సో ఇంతకు నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866244814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ సో ఇంకా మనకి ఆ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పే ముందు స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ స్మాల్ సాంగ్ వినేసి అలా విని ఇలా వచ్చేసేద్దాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:23 అవుతుంది అండ్ మనం ఉన్నాం మనసున మనసులో. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 0 నుంచి 100 వరకు రాస్తే ఏ అక్షరం ఎన్నిసార్లు వస్తుంది? ఆల్ఫాబెట్లో ఏ ఉంది కదా అండి, ఆ ఏ అక్షరం 0 నుంచి 100 వరకు రాస్తే ఏ లెటర్ అంటే ఏ అండి, ఏబీసీలో ఏ ఉంది కదా, ఏ అక్షరం ఎన్నిసార్లు వస్తుంది, ఆ ఏ అనే లెటర్ ఎన్నిసార్లు వస్తుంది 0 నుంచి 100 వరకు రాస్తే? అబ్బా మాధు, ఈ క్వశ్చన్ నాకు తెలుసు, చాలామంది అడిగేశారంటారా. సో మీకు తెలిసిన ఇంకా నాకు మీకు తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే వాట్సాప్ పంపించేసేయండి 0866-24-888-14కి, 0866-24-888-14కి వాట్సాప్ పంపించేసేయండి. 0 నుంచి 100 వరకు రాస్తే ఏ లెటర్ ఎన్నిసార్లు వస్తుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866-24-888-14కి, 0866-24-888-14 అండ్ ఇప్పుడైతే మీకోసం దసరా మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అన్నది చూసేద్దాం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు.

0: ఇందులో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 28 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం మంచును మంచైలో. సో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 0 నుంచి 100 వరకు రాస్తే ఏ అక్షరం, అంటే ఏబీసీలో ఏ అక్షరం ఎన్నిసార్లు వస్తుంది అని అడిగాను. అండ్ మీకు ఆన్సర్ తెలిస్తే 0866240884కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. 0868641 అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దా. అమ్మ 0 నుంచి 100 వరకు అలాగా రాసామనుకోండి, ONE THRE3 అలా లైక్ దట్ అలా రాస్తే ఏ అనే అక్షరం ఎన్నిసార్లు వస్తుంది, ఏ అనే లెటర్ ఎన్నిసార్లు వస్తుంది అని అడిగాను అనమాట. సో చాలామంది మెసేజెస్ చేశారు అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజెస్ పంపించేసేయండి 0866240884కి. సో అండ్ యా ఫైన్ అండి, నిజామాబాద్ లోమెండ్ నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు ఆన్సర్ పంపించలేదు ఏంటి అండ్ పెడిన జోగనందరావు కాలనీ అప్పల రాజు గారు, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జైపాల్ రెడ్డి గారు కల్నూరు నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ కల్నూరు నుంచి దత్తారావు గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ మాధవి గారు అని అంటున్నారు. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే అలకడ్డ నంద్యాల జిల్లా నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ వెల్కమ్ టు మంచన్ మంచై అంటున్నారు, అండ్ వెల్కమ్ అండి. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, యా ఫైన్ అండి. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్షా అండ్ హనీ మొత్తానికి రాసేసారా అండి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జరిపోతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి, యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే హైదరాబాద్ గణేష్ వేదవతి, యా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కొమరోల్ నుంచి గోల్లా శివయ్య లక్ష్మి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ గంజి శ్రీనోటి కమ్మనపల్లి పుల్లంపేట నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ శ్రీలయ్య విజయవాడ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 0 నుంచి 100 వరకు రాస్తే ఏ అక్షరం ఎన్నిసార్లు వస్తుంది, ఏ అనే లెటరు ఎన్ని టైమ్స్ వస్తుంది అని అడిగారు అనమాట. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో 0 టైమ్స్ వస్తుందండి, అస్సలు రాదనమాట. సో ఇంకా ఏ నుంచి 1000 అలా ఆ టైం వరకు వస్తుంది, కానీ 100 వరకు అయితే కనుక 100% అసలు ఏ అనే లెటర్ అస్సలు మనకి విజిబుల్ అవ్వదు, రాదు అనమాట. అయినా నేను ఇలా ఆన్సర్ రివీల్ చేస్తున్నాను లేదా అలా ఆన్సర్ పంపించారు ఫన్నీ సత్యశ్రీ తెనాల నుంచి, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం కదా. అండ్ నీడలేని చెట్టు, ఆకులు లేని కొమ్మలు, కాయలు లేని పళ్ళు, అది ఏమై ఉంటుంది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నీడలేని చెట్టు, ఆకులు లేని కొమ్మలు, కాయలు లేని పళ్ళు, అది ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వచ్చి పంపించేస్తూ ఉండండి 0866240884కి, 0866248841కి. అండ్ ఎప్పుడైతే మీకోసం హిట్ 2 మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 36 నిమిషాలు అవుతుంది. అండ్ నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మంచిన మంచైలో నీడ లేని చెట్టు, ఆకులు లేని కొమ్మలు, కాయలు లేని పళ్ళు, అదేంటి అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించేశారు. అందరి ఆన్సర్ రాంగ్. ఎందుకు అంటే స్టార్స్ అయితే కాదండి. సో స్టార్స్ కాకుండా క్లూ అయితే ఏంటి అంటే కనుక ఇది సీలో ఉంటుంది అన్నమాట, సీ లోపల ఉంటుంది. సో అలా ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేయండి. క్లూ అయితే ఇచ్చేసాను. ఆఫ్ కోర్స్ అందరూ 100% మనకి స్టార్స్ స్టార్స్ అని అయితే మెసేజ్ చేశారు. స్టార్స్ అయితే కాదండి, ఇది సముద్రంలో ఉంటుంది. సో అదనమాట, లైక్ ముత్యం. ఇంకేమంటాం చెప్పండి, ఇంకా ముత్యాలు సంథింగ్ ఏం దొరుకుతాయి అక్కడ సముద్రంలో? అలా ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ నేను ఆన్సర్ చెప్పినట్టే, ముత్యాలతో పాటు ఇంకా మనకి ఏం దొరుకుతాయి? సో దానికి ఆపోజిట్ అన్నమాట. ఇంకా ముత్యం ఇంకేమంటూ ఉంటాం సముద్రంలో.

మనకు దొరికేది. సో అదనమాట. సో నీడలేని చెట్టు, ఆకులేని కొమ్మలు, కాయలేని పళ్ళు, అదేమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. స్టార్స్ అయితే కాదు. సో 0866241484 0869662481 నాలుగుకి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటు

0: ఉంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:43 అవుతుంది అండ్ మనం ఉన్నాం మంచును మంచాయిలో. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ పంపించేస్తున్నారు 0866244888 నీడలేని చెట్టు, ఆకులేని కొమ్మలు, కాయలు లేని పళ్ళు ఏంటి అని అడిగాను. సో అండ్ క్లూ కూడా ఇచ్చేసాను కదా. అండ్ సో చాలామంది స్టార్స్ అని మెసేజ్ చేశారు. స్టార్స్ అయితే కాదండి. అండ్ ఇది సీ లోపల ఉంటుంది, ఇంకా ముత్యాలతో పాటు ఇంకేమో మనం రైమింగ్గా ఏం యూజ్ చేస్తామో అని అడిగాను అనమాట. సో దీన్ని కూడా ఎక్కువ మంది యూజ్ చేసుకున్నట్లేరు. ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించేశారు ఏంటి అనేది టికెట్ లుక్. అండ్ సిరిబాబు గణపవరం నుంచి ఈ రాంగ్ ఆన్సర్ అండి. అలాగే కొమరోల్ నుంచి గొల్లా శివయ్య లక్ష్మి గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దామర్లు చిన్మస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు స్టార్స్ అని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. కర్నూల్ నుంచి దాతారావు గారు, అండ్ క్రెడిట్ అంతా వాళ్ళ మనవడదేనంట. ఫస్ట్ క్వశ్చన్కి 0 to 100 వరకు ఏ లెటర్ ఎన్నిసార్లు వస్తుంది అంటే రాలేదు అని వాళ్ళ మనవడు చెప్పారంట. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అలాగే కోనసీమ జిల్లా మోరిపల్లం నుంచి పంతడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు. అండ్ సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిక్షా అండ్ హనీ అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు, అండ్ సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే శ్రీలయ్య విజయవాడ నుంచి అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే జైపాల్ రెడ్డి కర్నూలు నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే హైదరాబాద్ గణేష్ వేదవతి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే గంజి శ్రీను టీ కమ్మనపల్లి పుల్లంపేట నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా జానకి గారు, రాంగ్ ఆన్సర్ అండి. పెడన చౌక్ అనంతరావు కానీ అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే పాలెంపోలి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. పులిపాటి వెంకటేష్ అండ్ సత్యవతి, లక్ష్మీకాంత్ మహబూబ్ నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా అలాగే ముత్యాలు కాకుండా ఇంకోటి అన్నారుగా అమ్మ బాబాయ్, ఇంత కాదు ఆన్సర్ ఏంటి అంటే మెసేజ్ చేశారనమాట. అసలు కాంప్లిమెంట్ అదిరిపోయిందండి. అండ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. ఇంతకీ అలా పంపించింది ఎవరు అంటే నాని గారు అనమాట. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ అండ్ మెసేజెస్ అండి. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అండి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే ఎవరు మెసేజ్ చేశారు, పందర్ నుంచి అరుణ అండ్ కృష్ణ గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు అమ్మయ్యా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అవునండి మాకు కూడా అంతే. అండ్ సారీ రాంగ్ ఆన్సర్ అండి. ఆకాశంలో కనిపించే సూర్యుడు మరియు చంద్రుడు అంటూ మోరిపల్లి నుంచి పంతడు శ్రీనివాస గారు, గంగాభవాని గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ గనగలూరు రామకృష్ణ గారు కర్ణాటక నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ కరెక్ట్ ఆన్సర్ అండి. మొత్తానికి ఆన్సర్ లీక్ అయిందా ఏంటి, లాస్ట్ మినిట్లో ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే పగడాలు చెట్టు అండి. సముద్రంలో ఉండే పగడాలతో ఉంటుంది కదా, ఒక ట్రీలాగా ఉంటుంది కాబట్టి సో పగడాలు చెట్టు అనమాట. నీళ్ళు లేని చెట్టు, ఆకులు లేని కొమ్మలు, కాయలు లేని పళ్ళు ఏంటి అంటే సీ లోపల ఉండే పగడాల చెట్టు. ఇది ఒక ట్రీ లాగా

అనుకుంటుంది అనమాట. ఆన్సర్ పగడాలు అంటే ముత్యం పగడాలు అన్నాను కదా, ద రైమింగ్గా ముత్యాలు ఇంకేం దొరుకుతాయంటే మీకు అర్థమవుతుంది అనుకున్నాను. సో అప్పలరాజు గారు పడిన జోగానందరావు కాలనీ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నీడ లేని చెట్టు, ఆకలి లేని కొమ్మలు, కాయ లేని పళ్ళు ఏంటి అంటే పగడాల చెట్టు అనమాట. ఇంకా లాస్ట్ ఈజీగా అడిగేస్తున్నానండి, తల్లి తెల్లగా ఉంటుంది, బిడ్డ నల్లగా ఉంటుంది, బిడ్డ పుట్టగానే తల్లి చచ్చిపోతుంది, ఏమై ఉంటుంది? బాగుంది కదా క్వశ్చన్, కానీ మీ అందరికీ తెలిసిన క్వశ్చనేనండి. ఎక్కువ ఏం ఆలోచించకండి, తల్లి తెల్లగా ఉంటుంది, బిడ్డ నల్లగా ఉంటుంది, బిడ్డ పుట్టగానే తల్లి చచ్చిపోతుంది, ఏమై ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244884కి, 0866244881 వాట్సాప్ పంపించేసేయండి. ఆయన ప్రతి మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ్ భారతి 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ

0: అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిద్ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7:53 అవుతుంది అండ్ మనము నా మనసును మనసేలో. నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తల్లి తెల్లగా ఉంటుంది, బిడ్డ నల్లగా ఉంటుంది, బిడ్డ పుట్టగానే తల్లి చనిపోతుంది అని అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్ అండ్ ఆఫ్ కోర్స్ అందరూ యూజ్ చేసుకున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866-24-8814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే ఆశా కాపుగొంపల్లి గ్రామం ఏటిపాక మండలం నుంచి మెసేజ్ చేశారు. సారీ అండి రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం నుంచి భద్రాచలం ఏరియా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. రెండు ఆన్సర్స్ పంపించారు, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు కరెక్ట్ సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడిన అండ్ ఆలోచించాలి అంటే మీరే ఆన్సర్ చెప్పండి అని అంటున్నారు, అవి నేను చెప్పేస్తానండి, ఇట్స్ ఓకే. అండ్ భాస్కర్ గారు పడిన ఏంటని డిలీట్ చేశారు. అండ్ అలాగే కొమరువోలు నుంచి గొల్లా శివయ్య లక్ష్మి సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ మురారి యశోద జానకి రాజ్ గారు సారీ అండి రాంగ్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ అండి. అండ్ అలాగే శ్రీలయ్య విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ అండి. పాలెంపల్లి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్రూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అండి శ్రీరాజుద్దీన్ ఆయన్ ఇన్నయ్య అండ్ శ్రీరంగపూర్ నుంచి సారీ రాంగ్ ఆన్సర్. అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ ఆత్మకూరు నుంచి ఆశేషి గారు రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ నేను స్నేహబాను జైనుద్దీన్ గారు రాంగ్ ఆన్సర్ అండి. తల్లి తెల్లగా ఉంటుంది, బిడ్డ నల్లగా ఉంటుంది, బిడ్డ పుట్టగానే తల్లి చనిపోతుంది అని చెప్పాను. సో ఒక ఐ థింక్ సో 1 or 2 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించినట్టున్నారు. అండ్ మిగిలిన వాళ్ళందరూ తేలు తేలు తేలు అని మెసేజ్ పంపించారు, స్కార్పియో అని మెసేజ్ పంపించారు. సారీ అండి ఆన్సర్ అయితే అది కాదు. ఆన్సర్ ఏంటి అంటే అగ్గిపుల్లండి. సో స్టిక్ అంతా వైట్గా ఉంటుంది, పైన నల్లగా ఉంటుంది కదా. సో అది ఇలా ఇచ్చేయగానే నలుపు అనేది ఇదైపోయి ఆ వైట్ది కూడా మొత్తం పోతుంది కదా. ఏంటి మాధవి అసలు ఏం క్వశ్చన్ ఏం ఆన్సరు అంటారా? మీరు ఎలాగో పీజీలు పిహెచ్డీలు చేశారు కాబట్టి ఇలాగ ఈజీ క్వశ్చన్స్ని ఇటు మడత పెట్టి మీ క్వశ్చన్స్ తయారు చేసి తీసుకొచ్చానండి. ఆన్సర్ రాంగ్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ అంటే అబ్బా ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఏంటి మాధవి ఇంత సాటిస్ఫై అయిపోయి ఉంటారు? అలా ఏం కాదండి, జస్ట్ ఫర్ ఫన్. సో ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే అగ్గిపుల్ల అనమాట. తల్లి తెల్లగా ఉంటుంది, బిడ్డ నల్లగా ఉంటుంది, బిడ్డ పుట్టగానే తల్లి చనిపోతుంది. ఆన్సరు అగ్గిపుల్ల, మ్యాచ్ స్టిక్ అనమాట. అండ్ ఇంకా మెసేజెస్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్రూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి యశోద జానకి రాజ్ గారు. అండ్ సంగారెడ్డి విలేజ్ భీమరా రమేష్ టైలర్ లక్ష్మి జ్ఞానేశ్వరరావు స్వప్నస్వతి అండ్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ మహమ్మద్ ఇనాయత్లా భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పడిన జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు అండ్ ఐగ్ అని పంపించారు. ఇందుకు ఆన్సర్ ఏంటి అంటే కనుక అగ్గిపుల్ల అనమాట. సో అదనమాట సంగతి. ఈరోజు మన మనసుని మనసే బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ అండ్ నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను అండి. ఎందుకు అంటే రాంగ్ ఆన్సర్ అని చెప్తున్నాను కదా. అండ్ పగడాలు కరెక్ట్గా గెస్ చేయలేకపోయారు అండ్ అగ్గిపుల్లని కూడా గెస్ చేయలేకపోయారనమాట. సో ఫైనల్లీ ఇట్స్ ఓకే అండ్ టైం కూడా అయిపోతుంది కాబట్టి అండ్ మన మనసును మనసుకే తిట్టారు గుడ్ బై చెప్పిస్తున్నాను. అండ్ 8:00 2:00 కలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే మీకోసం హిట్ 3 మూవీ నుంచి ట్రాక్ తోటి మన మనసును మనసుకెత్తి బాబా చెప్పేసేద్దాం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్పై ప్రయాణించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం ఓ సంకల్పం చేద్దామంటూ ఈ మేరకు సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, వైద్య సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు

కు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్ రష్యా నడుమ ఒక అనిర్వచనీయమైన అనుబంధం ఉందని, ప్రపంచంలో ఇది చిరస్థాయిగా నిలబడిన స్నేహమని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా ఇండియా బిజినెస్ ఫోరం సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో పాడేరు ఐటీడీఏ రాష్టంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఐటీడీఏల పరిధిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను పాడేరు ఐటీడీఏకు బెస్ట్ ఐటీడీఏ జాతీయ స్థాయి అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:35 కావస్తుంది. అండ్ మనం ఏం చెప్పుతున్నాం, డ్యూయట్ డ్యూయట్లోకి. సో బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. డ్యూయట్ డ్యూయట్లో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం సెవెంత్ సెన్స్ అండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులో ఈ టూ సాంగ్స్ అని మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ ఎంజాయ్ చేయండి.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: City FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనుసులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనుసులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశు సంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మస్యూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
3: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై వరల్డ్ యోగాసనా.

0: चैंपियनशिप शुरू हो रही है। मैं इस चैंपियनशिप में हिस्सा लेने आए सभी देशों के एथलीट्स का भारत में स्वागत करता हूं। ये आयोजन पूरे देश के लिए गर्व की बात है। वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है।
1: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery, 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the
1: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ స్వచ్ఛమైన, స్థిరమైన, స్వయం సమృద్ధి గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమల్లో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ
3: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं. इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
1: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात लो रेपु पर्यटिस्तारु. सूरत लो 18,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదేవిధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. డామన్లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1,340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయని IMD తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహేలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని IMD శాస్త్రవేత్త త్రిషాను బణిక్ పేర్కొంటూ,
4: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central, and East India.
1: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డ్యూయట్ డ్యూయట్లో బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఇప్పుడైతే మీకోసం సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి హరిహరన్ అండ్ మహాలక్ష్మి పాడారు. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు

0: చాలా ఇష్టం.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసి 9 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురస్వరాల్లోనికి. బ్యూటిఫుల్ ట్రాక్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను మధురస్వరాల్లో. అండ్ ఇప్పుడైతే మీకోసం మధురస్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్ వినేసేద్దాం. అండ్ బొబ్బిలి రాజా చిత్రం నుంచి

ఇది ఒక రొమాంటిక్ ఫోక్ స్టైల్ డ్యూయట్ అండ్ వెంకటేష్ దివ్యభారతి మీద చిత్రీకరించారు అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారి వాయిస్ శ్రీవెన్నెల గారి లిరిక్స్ కాంబో 90s లో బిగ్ హిట్ అయిన ఈ పాటలో సాంగ్ మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9:14 కావస్తోంది. అండ్ మనమున్న మధురస్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ ఇప్పుడైతే మీకోసం మా తల్లిదండ్రుల ప్రేమ త్యాగం పిల్లల పట్ల ఉన్న ఎమోషన్ని చూపించే ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఇది హరిహరన్ గారి వాయిస్లో చాలా హృదయానికి అత్తుకునేలా ఉంటుంది. అది అమృత మూవీలో నుంచి బ్యూటిఫుల్ ట్రాక్.

0: చూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఆకాశవాణి జెన్జీ బాణి వినోద విజ్ఞానాలకి నిలయంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారిచే వాకథాన్ నిర్వహించబడుతోంది. ఉదయం 6:30 ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా పాల్గొనవచ్చు. తరతరాలని పలకరించినటువంటి బాణీ కోసం అడుగేద్దాం పదండి ఆకాశవాణి కోసం. జై ఆకాశవాణి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటల దాట 28 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఉన్న మధురస్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మీకోసం తరతరాలుగా కొనసాగే కుటుంబ కలహాలు, ద్వేషం, దానివల్ల అమాయకులు బలవడం గురించి జ్వలించే జీవితాల కథనం అని చెప్పే పాట, చాలా భారమైన ఎమోషనల్ సాంగ్, పల్లెటూరి నేపథ్యంలో ఉండే బ్యూటిఫుల్ ట్రాక్, పెద్దరికం మూవీ నుంచి ఈ సాంగ్ వినేసేద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి 40 సెకండ్లు అవుతుంది. అండ్ మనమున్న మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3.

మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటల నాటి 2 నిమిషాలుగా వస్తోంది. అండ్ మనం ఎంటైపోతున్నాం వినిపించిన రాగాల్లోనికి. అండ్ వినిపించిన రాగాలు ఎప్పుడైతే మీకోసం బాలమిత్రులు కథనా చిత్రం నుంచి ఎస్ జానకి పాడారు, సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనం ఉన్నాం వినిపించే డ్రాగల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఇప్పుడైతే మీకోసం అవే కళ్ళు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల్ పాడారు అండ్ దాసరథి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: బుల్లమా, ఓ బుల్లమా, ఇగో ఇగో చిన్నది బుల్లెమ్మా, సిగ్గెందుకు లేవమ్మా, సన్నీట స్నానాలు చాలమ్మా.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటలు దాటి 41 నిమిషాలు అవుతుంది. అండ్ మనము నా వినిపించిన రాగలో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మీకోసం రెండు కుటుంబాల కథా చిత్రం నుంచి పి సుశీల పాడారు అండ్ ఘంటసలక మ్యూజిక్ కంపోజిషన్లో దాశరథి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 10 గంటల నాటి 54 నిమిషాలు అవుతుంది అండ్ మనం ఉన్నాం వినిపించిన రాగాల్లో ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ ఎప్పుడైతే మీకోసం నాటకాలు రాయడు చిత్రం నుంచి పి సుశీల పాడారు

0: age group of 21 to 40 years from non-tier 1 cities and rural areas of India are eligible to apply. It added that applicants are to be submitted online through the internship program portal wcd.intern.nic.in. The Bharatiya Janata Party announced that the party Manipur President Adhikari Mayum Sharda Devi will be party candidate for the upcoming Rajya Sabha election of Manipur. The party announced today that the party's prominent woman leader of Manipur will contest the lone Rajya Sabha seat of Manipur, which voting will be held on 18th June. It may be mentioned that the term of the current Rajya Sabha MP of Manipur, Leshimba Sanaja Uba, who represents the Bharatiya Janata Party, ends on 21st of June. India has retained its strong presence in the latest world boxing rankings. Jasmine Lamboria climbed to world number one in the women's 57 kg category, while Asian Championships Priya Gangas in 60 kg and Vishwanath Suresh in 50 kg. And that's the end of the news.
1: ये आकाशवाणी है।
2: టైం చూస్తే 11 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్జ్లపై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. మీ మాధవి సైనింగ్ ఆఫ్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: గ్రామీణ ప్రాంతవాసులకు పగటి వేషాలు సుపరిచితమే. విచిత్ర రూపధారణతో రకరకాల వేషాలు వేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను రంజింపజేయడమే వీరి ప్రధాన ఆశయం. ఈ వేషాలను పగటిపూట ధరిస్తారు కాబట్టి పగటి వేషాలు అంటారు. రక్తాక్షి, తారకాక్షి, విదురమాలి అనే ముగ్గురు రాక్షసులను సంహరించడానికి సహకరించిన పార్వతీదేవికి తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరునిగా మారుతాడు పరమేశ్వరుడు. అటువంటి పార్వతీ పరమేశ్వర్ల రూపురేఖలను వర్ణిస్తూ ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందం వారిచే అర్ధనారీశ్వర పగటి వేషాలు వింటారు.
2: శుక్లాంబరధరం విష్ణు

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. వాద్య సహకారం వాయిలిన్ శ్రీ అంపూలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ దండమూడి రామ్మోహన్ రావు.